0: Shubhodayam.
1: Suprabhatam. Telugu Vani Srotalaku. Radio 2 Triple O 98.5 FM Tarangalapai Sydney Telugu Association samarpistunna Telugu Vani karyakramaniki
0: swagatam, suswagatam, shubhaswagatam.
1: నా పేరు లక్ష్మీ దత్తుర్తి. మరి నాతో పాటు ఈరోజు ఈ కార్యక్రమం సహ సమర్పణ రవికుమార్ దత్తుర్తి గారు. ఈరోజు వార్తలు సేకరించి అందిస్తున్నది నీరజా నంబూరి గారు. ఈరోజు తిథి వార నక్షత్రాలు శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణ పుణ్యకాలం, వైశాఖ మాసం, కృష్ణపక్షం, సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం, శనివారం, మే నెల 9వ తారీఖు 2026.
2: తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచిన నా విఘ్నములు తొలగట కొరకను అని ప్రాచీన కాలం నుండి నేటి వరకు అనగా నాటికి నేటికి ఏనాటికి ప్రతి పనికి ముందు ప్రతి పని ముందు వినాయకుడిని నమస్కరించి పూజించటం ఆనవాయితీ. ఈరోజు ఈ తెలుగువాణి కార్యక్రమం కరిశుద్ధి కోసం ఆ నరకుంజుడు మహాగణపతిని మనసారా నమస్కరిస్తున్నాం. ప్రేమైన శ్రోతలారా, ఈరోజు భక్తిరంజన కార్యక్రమంలో ఆనందమే అడుగులై, ఆలాపమే నాదమై నర్తించే పార్వతీ మానసపుత్రుడు మనసులో వెలుగే నిలుస్తున్నాడు. ఈ ఉదయం మీ హృదయాల్లో భక్తి, శాంతి, ఆనందం నింపడానికి వస్తోంది ఒక అద్భుతమైన గణపతి కృతి, ఆనంద నర్తన గణపతిం భావయ్య.

0: వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వాణి మీరు వింటున్నారు 2000 98.5 FM తరంగాలపై తెలుగు వాణి కార్యక్రమాలను దిస్ ఇస్ తెలుగు వాణి ఆన్ 2000 98.5 FM ఇవాళ కార్యక్రమం శీర్షిక అమ్మ అమ్మ ప్రేమ అమ్మ అనురాగం రేపు మదర్స్ డే కదండి అందుకే ఈరోజు ప్రత్యేకంగా ప్రశ్న అంటూ లేదు అభిరుచి గల శ్రోతలు మా రేడియో స్టేషన్కి ఫోన్ చేసి మీ సందేశాలను అభిప్రాయాలను మాతో మా తెలుగువాణి శ్రోతలతో పంచుకోవచ్చు లేకపోతే www.sydneytelugu.org వెబ్సైట్కి వెళ్ళి మీ సందేశాలను పెట్టవచ్చు అందులో ఒకరిని ఎంపిక చేసి స్వాగత్ వారి $25 టేక్అవే గిఫ్ట్ వోచర్ని అందచేస్తాము మా రేడియో స్టేషన్ నెంబర్ 02853017 25 మరొక్కసారి 02853017 25 మీరు చేసి చెప్పవచ్చు మీ అభిప్రాయాల్ని ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలను నీరజ గారి ద్వారా విన్న తర్వాత మన కార్యక్రమాల్లోకి వెడదాం నీరజ ఓవర్ టు యూ
1: శ్రోతలందరికీ నమస్కారం ఈనాటి వార్తలు సేకరించి మీకు అందిస్తున్నది నీరజ నంబూరి ముందుగా ఆస్ట్రేలియా వార్తల్లో హైలైట్స్ మదర్స్ డే వీకెండ్ సందడి భారతీయులు ఇప్పుడు ఆస్ట్రేలియాలో అతి పెద్ద విదేశీ జనాభాగా నిలిచారు

0: ஆரி டேட்டா லீக் டேவிட் அட்டன்பரோக்கு சத்தஜெயந்தி வேடுக்கலு ஃபெடரல் பட்ஜெட் ஹாட் டாபிக் பாரததேச வார்த்தல்லோ ஹைலைட்ஸு தமிழ்நாடு புதுச்சேரி பசிம பெங்கால் அஸ்ஸாம் மரியு கேரளா எண்ணிக்கல ஃபலித்தால முக்கிய அம்சாலு தீவிர எண்டல்லோ பிரஜலுக்கு இப்பந்தலு பாரத் ஐடி ரங்கானிக்கு ஊத்தம் వివరాలకు తొమ్మిది గంటల 30 నిమిషాలకు వినగలరు.
1: ఈనాటి మన ఈ శీర్షిక కార్యక్రమానికి అమ్మ, అమ్మ ప్రేమ, అమ్మ అనురాగం. అమ్మ పేరులోనే ప్రేమని, పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృతమూర్తి అమ్మ. కొలమానాలు లేని బంధం, కాలమానాలతో సంబంధం లేని అనుబంధం, ఎన్ని మాటలైనా సరిపోని నిర్వచనం అమ్మ ప్రేమ. మన పరోక్షంలో కూడా మన గురించి, మన మంచి గురించి ఆలోచిస్తారు అన్న నమ్మకమే ప్రేమంటే. అలాంటి ప్రేమకి మొట్టమొదటి పర్యాయపదం ఖచ్చితంగా అమ్మే. నేను అన్న ఈ జీవికి భూమి మీద జీవితాన్ని ఇచ్చిన అమ్మని, అమ్మతనాన్ని సంవత్సరంలో ఒక్కరోజు మాతృదినోత్సవం అంటూ తలుచుకుంటే సరిపోయే భావన కాదది. ఒకే ఒక్కరోజు స్మరించుకునే ప్రేమైక స్పందన కాదది. పేరాలు, పేజీలు, పుస్తకాలు సరిపోని వర్ణన అమ్మ ప్రేమ. మరణ అంచుల్లో కూడా జన్మనిచ్చేందుకు పడే తపన, జవసత్వాలు జారిపోయే వరకు బిడ్డకు తోడుండే ప్రేమచింతనే అమ్మ అనురాగం. జీవం ఉన్నంతవరకు ఎన్ని బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు మన జీవితంలో వచ్చిపోయినా తుది శ్వాస వరకు అమ్మ ప్రేమ, లాలన, అమ్మ చేతి బువ్వ నేర్పిన క్రమశిక్షణ పాఠం మన తోడు నీడగా ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాడంటే, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణం ఇచ్చిన అమ్మ అంటే నాకు మాత్రమే కాదు అందరికీ ప్రాణం అంతే. ఇప్పుడు ఒక పాట విందాం.

వెల్కమ్ బ్యాక్ టు అవర్ కార్యక్రమం మన కార్యక్రమానికి ఇవాళ మరొక్కసారి టాక్ బ్యాక్ నెంబర్ చెప్తానండి అందరికీను ఇవాల్టి టాక్ బ్యాక్ అమ్మ మీద ఎవరైనా మీ సందేశాలని అభిప్రాయాలని పంచుకోవచ్చు ఆ నెంబరు 02-8530-1725 మరొక్కసారి 8530-1725 02 ఉందండి ఓకే ఇప్పుడు మన కార్యక్రమాల్లో ఈరోజు మన తెలుగువాణి కార్యక్రమానికి విరాళం అందించిన వారు సుశీల అయ్యల సోమలయాజర్ గారు వారి అమ్మగారు కీర్తిశేషులు రాజలక్ష్మి గారు అక్షయ తృతీయ పర్వదినాన పుణ్యలోకాలకు చేరుకున్నారు ఇవాళ మన కార్యక్రమ శీర్షిక కూడా అమ్మ మీదే కావడంతో వారి అమ్మగారిని తలుచుకుంటూ కొన్ని మాటలు చెప్పలేక రాసి పంపించారు దానిని మీకు చదివి వినిపిస్తాను తరువాత వారు ప్రత్యేకంగా కోరిన పాట కూడా వినిపిస్తాము మా అమ్మగారు రాజలక్ష్మి గారు ఒక మంచి మనసున్న వ్యక్తి ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో అందరినీ ప్రేమగా చూసేవారు ఆవిడికి మంచి మంచి చీరలు హుందాగా కట్టుకొని ఉండడం ఇష్టంగా ఉండేది పువ్వులు అంటే చాలా ఇష్టం మల్లెలు సంపెంగులు అంటే మరీ ప్రీతిగా ఉండేది ఎంతో ప్రేమతో మంచి మంచి వంటలు చాలా రుచిగా చేసి పెట్టేవారు ఎంతమంది ఏ సమయంలో వచ్చినా ఎంతో ఆప్యాయంగా విసుగు అలసట అనేవే లేకుండా వండి పెట్టేవారు ఒక అనురాగ ఆప్యాయతలు కల ఇల్లాలుగా ప్రేమను పంచే అక్కగా వదినగా ఎనలేని మమతలు గల తల్లిగా ఆవిడ జీవితాన్ని గడిపి మా అందరి జీవితాలలో మా జీవితాలకు సరపడా ప్రేమను అందించి ఆవిడ చిరునవ్వుని మాతో వదిలి వెళ్ళిపోయారు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉండే మా అమ్మ ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సుశీల అమ్మ రాజీనామా చిత్రం నుండి అమ్మ పాటని సుశీల గారు ప్రత్యేకంగా కోరారు వారి కోసం ఈ పాట సుశీల గారు మీ విరాళానికి మరొక్కసారి ధన్యవాదాలండి మీకోసం ఈ పాట

0: తెలుగువాణి కార్యక్రమానికి పునఃస్వాగతం. అమ్మ గురించి చెప్పాలి అంటే నా తరపు నుంచి నేను ముందుగా చెప్పేది నా జన్మనిచ్చిన మా అమ్మ. నాకు ఈ తరహా ప్రవర్తన అంతా నేర్పించిన మా నానమ్మ, తర్వాత పెళ్ళయ్యాక మా అత్తమ్మ, వీళ్ళ ముగ్గురిని నేను చెప్పుకుంటాను నా జీవితంలో. మా అమ్మ ఒక గంగిగో అనే చెప్పుకుంటాం మేము. అస్సలు నోరు లేదు, అస్సలు ఎంతలాగానో ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూ ఎంత ఓపికగా, ఎప్పుడు ఎవరు వచ్చినా ఎవరు ఎలా ఉన్నా చాలా మంచిగా వాళ్ళ మానాన్ని వాళ్ళే వెళ్ళిపోతారు. మనకెందుకే మనం మనలా ఉందాం, ఆ మాట నాకు మా అమ్మ దగ్గర నుంచే వచ్చింది. వాళ్ళు ఎవరు ఎలా ఉంటే ఏమి, మనం మనలా ఉందాం, మనకు అవి నేర్పించలేదు కదా, మనం అలాంటి వాళ్ళం కాదు కదా, మనం ఎందుకు వాళ్ళ కోసం మారదాం అన్న మంచి మాట మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. అది అది నిజంగా నాకు చాలా నచ్చుతుంది. ఎలా ఉండని అంటే, మేము నలుగురు ఆడపిల్లలు, ఆవిడకి నలుగురు ఆడపడుచులు, ఆ మంచి నోరున్న అత్తగారు, ఇలా ఉండేది. పుట్టింటి నుంచి పెద్ద సహాయం లేదు మా అమ్మకి. అలా అయినా కూడా ఎంతలా అంటే, మా నానమ్మ తాతయ్య లిటరలీ పోతూ పోతూ మా అమ్మ పేరు తలుచుకునే పోయారు వాళ్ళిద్దరూ. ఇంక ఎవరిని తలుచుకోవాలి, వాళ్ళ పిల్లల్ని కూడా తలుచుకోవాలా, అంతలాంటిది మా అమ్మ. అండ్ ఇప్పటికీ ఫోన్ చేసిందంటే, ఇది వండావా, ఏది వండుకున్నా, ఓ వండుకున్నా, నువ్వు వచ్చాక వండి పెడతాలే, నువ్వు వచ్చాక అన్ని లిస్టు వేసుకుని ఇవి వండావా ఇవి తిన్నావా నువ్వు అనుకున్నా, అలా అంతలా చూసుకుంటుంది. ఎంతలా అంటే, ఏది ఒక ఒక పని ఉంది అని చెప్పావంటే ఫోన్లో గుర్తు చేస్తూనే ఉంటుంది, చేసావా, దీన్ని ఇలా చేయాలి, దీన్ని తప్పు చేయకు, తప్పు చేయకు, నేను ఉన్నప్పుడే చెప్తాను, లేనప్పుడు చెప్పేవాళ్ళు ఉండరు అంటుంది. అది నిజం కదా. ఇలాంటి మా అమ్మ అన్నమాట. మంచి ఇంకా క్యారెక్టర్ నాకు క్యారెక్టర్ని ఇచ్చింది మా నానమ్మ. ఆవిడ పేరు కూడా కామేశ్వరి అండి. నా పేరు లక్ష్మీ కామేశ్వరి, ఆవిడ పేరే పెట్టారు నాకు కామేశ్వరి అని. నిజంగా పేరు పెట్టినప్పుడు అనుకున్నారా లేదో తెలియదు, కానీ తర్వాత ఇప్పుడైతే మా వాళ్ళందరూ అంటారు, నువ్వు అచ్చమ్మి నానమ్మలా తయారవుతున్నాను. ముందుగా చెప్పుకోవాలి, భక్తి అండి, ఆవిడ నుంచే వచ్చిందని అనుకుంటా నేను. తెల్లారకట్ట 4 గంటలకి మీరు టిపికల్ సినిమాల్లో చూపిస్తారు కదా, ఎవ్వరు పడుకున్నా, ఎన్నింటికి పడుకున్నా 4 గంటలకి స్నానం చేసేసి గంట గణగణగణగణ వాయిచ్చేసి పూజలు నైవేద్యాలు అరుపులు అబో అన్నీ మొదలైపోయాయి అనమాట. ఆ అత్తాకోడళ్ళిద్దరూ ఆ 4 గంటనిచ్చి మేము నిద్రలోనే లేచి అలాగే ఏంటి ఇలాగా ఆరతద్దేసుకునేవాళ్ళం, మళ్ళీ పడుకునేవాళ్ళం, అంతలా పూజలు చేసేది. అండ్ వంట చేస్తే మా కుటుంబంలో అవధానారులందరిలోకి కామేశ్వరమ్మ గారి వంట అని చెప్పుకునేవారు అనమాట. అంత మంచిది. చెప్పుకోవాలంటే క్యారెక్టర్ అండి. అంటే చెప్పాలంటే, మా తాతయ్యని మోసం చేసి ఆస్తి అంతా వాళ్ళ అన్నదమ్ములు తీసుకున్నారు. ఆవిడ అది అప్పటికి ఇంకా పిల్లలు పుట్టారు, చిన్న పిల్లల టైంలో. ఆ రోజున ఆయన మంచితనాన్ని వాళ్ళు చేయకుండా మోసం చేశారని ఆవిడ 84 ఏళ్ల వయసులో పోయిందండి. అప్పటిదాకా వాళ్ళు ఎవరితో మాట్లాడాల, అలాగని వాళ్ళు ఎవరిని చేదరించుకోవాలా, ఇంటికి వస్తే వాళ్ళ కేసు చూసేది అంతే, మాట్లాడేది కాదు. కానీ ఏ చెయ్యడాల్లో ఎక్కడ లోపం రాని వాళ్ళ, వంట చేసి పెట్టేది అన్నీ చేసేది, కానీ వాళ్ళ కేసు చూసి అలా ఒక మాట ఒక అలా చూసి వదిలేసేది తప్పించి పోయేదాకా మాట్లాడలేదు. ఒకటే మాట అనేది, ఆయన మంచి ఆయన, ఆయన్ని మోసం చేశారు, నేను చెప్పించక్కల, దేవుడు చెప్పిస్తాడనేసి. మేము అంటే తాతగారిని మోసం చేశారని మా గ్రామం వదిలేసి విజయవాడ వచ్చాం. మా నాన్న బాబయ్య అనేవారు, ఎందుకమ్మా వాళ్ళ మీద కోపం, వాళ్ళు అలా చేయబట్టే కదా మనం విజయవాడ వచ్చి ఇంత బాగా సెటిల్ అయ్యాం కదా అంటే, ఏదైనా రా, ఆయన మంచితనాన్ని వాళ్ళు మోసం చేశారు, నేను ఎప్పటికీ వాళ్ళని క్షమించాననేది. ఇందులో చెప్పుకోవాల్సిన జోక్ ఏంటంటే, మా నానమ్మ అచ్చం, మా నానమ్మ తాతయ్య బాపు గారు జోకుల్లో ఉంటారు చూసారా, లావుగా పెళ్ళం బక్కగా మొగుడు, ఆవిడ కోసేస్తూ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అలాగే ఉండేవారు. మా నానమ్మ చూడ్డానికి ఆవిడని విజయవాడలో రామకోట్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి అనేవారు. ఆవిడ రోజు కచ్చాబోస్ చీరతోనే ఉండేది రోజంతా అనమాట, పట్టు చీరలు అంచు బాగా కనిపించేలాగా, ఏ 2 ముక్కులు జుట్టు మధ్యపాపిడి బొట్టు అంతా ఎంఎస్ సుబ్బలక్ష్మిలా ఉండేది, పాట కూడా పాడేదనమాట. అందుకోసం వాళ్ళ భక్తి గ్రూపులో అందరూ ఆవిడ ఎంఎస్ సుబ్బలక్ష్మి అనేవారు. ఆవిడ అంటే అంత అలా మంచి మనిషిగా కనిపిస్తుంది పైకి, ఇంట్లోకి వచ్చి మా తాతయ్యని కోసేసేదన్నమాట కొయ్యడమే. అదే అనేది, కొయ్యడమేదో నేను కొయ్యాలి కానీ బయట వాళ్ళు ఆయన్ని మోసం చేయకూడదు, అందుకోసం ఆవిడ కోపం, నీ ఆయన మంచి ఆయన ఆయన్ని బయట వాళ్ళు మోసం చేశారు వాళ్ళు ఎప్పటికి క్షమించరు నేను ఇంట్లో ఎన్నైనా అంటాను నేను పెళ్ళాను అనేది అనమాట అలాగా ఆయన పోయేదాకా ఈవిడు మాట వింటూనే ఉన్నారు వాళ్ళిద్దరు అలాగే తనుకునేవారు కానీ మా ఇంట్లో చిన్నప్పటి చదివే బాపు గారంటే మాకు అందరికి ఇష్టమేమో అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరు కొట్టుకోవడాలు వీళ్ళిద్దరు ఉన్న తీరు ఆ ఫోటోల్లో ఆవిడేమో అడ్జస్ట్ అయ్యి కూర్చునేది అనమాట కుర్చీలోకి ఆయన పక్కన ఇలా వంగి కూర్చునేవారు ఎగ్జాక్ట్లీ మా ఇంట్లో బాపు బొమ్మలే ఉంటాయి వాళ్ళిద్దరివి అలాంటి ఆవిడ ఆవిడ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండి పోయేదాకా అలాగే ఉంది అండ్ ఇంకొకటి చెప్పాలి మా అమ్మ ఏమీ మాట్లాడేది కాదు మా నాన్నమ్మకి వెనకాలే ఉండి అన్ని పనులు చేసి అలాగే నేర్చుకుంది వంటలు కానీ మాట తీరు కానీ మర్యాదలు కానీ అన్నీ నేర్చుకుంది తర్వాత మా నాన్నమ్మ మంచం మీదకి వచ్చాక మా 4 గదులు ఇల్లు ఆవిడ గదిలోనే మాకు అద్ద ఉండేదండి మేమందరం అక్కడే రెడీ అయ్యేవాళ్ళం ఆడపిల్లలం 4 ఆడపిల్లలం రెడీ అయ్యేవాళ్ళం ఇంకా చూడండి మా అమ్మని వంటిట్లో ఉండేది కదమ్మా ఈ గోడ చూడదు ఈ ఆడపిల్లలు తెములుతున్నారు వెడుతున్నారు ఒక్కొక్కటి వస్తుందో లేదో అని మమ్మల్ని కోసేది చూడండి మీరు నమ్మరు ఇప్పటికీ నేను బొట్టు పెట్టుకుంటుంటే నాకు నవ్వొస్తుంది వెనకాల నానం ఉంది అంటోందని శుక్రవారాలు అంటే మావన్నీ పెద్ద పెద్ద జళ్ళు ఆదివారం తప్పించి తలంటు పోసుకోకూడదు మేము పెళ్ళిళ్ళయ్యేదాకా ఆదివారం తప్పించి ఇంకే రోజు తలంటు పోసుకోలేదు ఎందుకంటే అంత పెద్ద జుట్టు ఆరాలి ఆ గొడవంతా ఉండేది ఎప్పుడైనా పొరపాటున అంటే కాలేజీలో ఫ్రెండ్స్ అనుకుని ఏ కనకదుర్గ గుడికో మా శారద కాలేజ్ పక్కనే రామకోట ఉండేది ఆ రామకోటలో ఎదురు పూజ చూడడానికి వెళ్ళడానికి శుక్రవారం పొరపాటున తలంటు పోసుకొని పట్టులంగా కడితే అనేదండి ఇవాళ ఇది రాదు ఇంటికి ఇది చూడట్లా ఇది లోపల నుంచి రావట్లా ఈ పిల్ల వస్తుందో రాదు ఎవరితో చెప్పుకోకూడదు కానీ అలాగే అంటే మనకిప్పుడు అంటే వినేవాళ్ళకి మీకు నవ్వెలా వస్తుంది అని అనిపించవచ్చు కానీ ఆవిడ ఆడపిల్లలు ఎలా చూసుకోవాలో అలాగ వెనకాల తరిమిందండి మా అమ్మని 4 ఆడపిల్లలు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పింది ఈనాడు నేను ఒక ఆడపిల్లకి తల్లిని ఆవిడ ఎందుకు అప్పుడు చెప్పినప్పుడు నేను విసుక్కున్నాను కానీ ఇప్పుడు అనుకుంటా ఆవిడ అలా ఉండబట్టి మేము అందరం అలాగ ఉండి ఈనాటికి మా అమ్మ నాన్న పేరు నిలబెడుతున్నాను అనుకుంటున్నాం అని అనిపిస్తుంది ఆవిడ అలా జాగ్రత్తలు చెప్తూనే ఉండేది రాకపోతే టైం చూసేది కాదు ఆవిడ కరెక్ట్గా ఈ టైంకి వచ్చేయాలి పిల్ల రాలా పిల్ల రాలా పిల్ల అప్పట్లో ఫోన్లు ఉండేవి కాదు మమ్మల్ని కోసేసేది పిల్లెందుకు రాలా పిల్లాడు రాలా ఏడింటికి భోజనాల టైంకి పిల్ల రాకపోతే నీకు అసలు అన్న వెళ్ళ తిరుగుతు ఇలా అనేదండి అంటే మా అమ్మని కోమంటికం పెట్టిందని వినేవాళ్ళకి అనిపించేది కానీ మాకు తెలుసు మా నాన్నమ్మ ఏమందో మీరు నమ్మరు వాళ్ళ ఆడపిల్లలు మా అత్తయ్యల పిల్లలు ఎవరికీ మా నాన్నమ్మ అందరికీ గయ్యాళ్ళ కింద కానీ మా అమ్మకి మా 5 పిల్లలకి మా నాన్నమ్మ గయ్యాళ్ళ కింద ఎప్పటికీ అనుకో మేము రోజూ తలుచుకుంటాం ఆవిడ అదే మాటల్ని వాటిల్ని సో ఆవిడ ఒక రకంగా మా జీవితాన్ని చాలా తిట్టిందనుకోండి కానీ ఒక తీర్చిదిద్దిందని అనుకుంటాం మేము అందరం అందుకోసం ఎప్పటికీ మా నాన్నమ్మ అంటే ఒక క్యారెక్టర్ వైజ్ మా అందరికీ ఒక ఆరాధ్య దైవం మా అందరికీను అది తర్వాత నా జీవితంలో మా వారిని ఇచ్చిన మా అత్తమ్మ మా అత్తయ్య గారు సత్యవతి గారు నిజంగా ఆవిడ ఒక రకంగా అంగిగోవు ఆవిడ కూడా అంతేనండి ఆ కాల్ వస్తుందంటే ఒకసారి కాల్ తీసుకున్న తర్వాత మనం మాట్లాడదాం
1: వెల్కమ్ టు తెలుగువాణి నమస్కారం హలో ఐ థింక్ కాల్ డ్రాప్ అయినట్టుగా ఉంది మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ కాల్ చేయమని హలో తెలుగువాణి కాలర్ డ్రాప్ అయిందండి మళ్ళీ కాల్ చేయండి దయచేసి
0: ఇప్పుడు మా అత్తగారి గురించి మళ్ళీ చెప్తాను ఆవిడ చాలా మంచి ఆవిడండి మనసులోనే పెట్టుకుంటారు కానీ నిజంగా అఫ్కోర్స్ మొదట్లో నాకు తెలియక నేనేమన్నా ఆవిడని హట్ చేసిన అక్కడ ఒక్కనాడు కూడా మాటల్లా అలాగని కొడుకుల దగ్గర కూడా ఎప్పుడు కంప్లైంట్ చేయలా ఇప్పటికీ అలాగే ఉంటారు మా అమ్మ ఎలాగ నన్ను నేను వెళ్ళేటప్పటికి వంటలు నాకు ఇష్టమైనవి నేను ఏమనుకుంటానో ఆవిడ అలా కలవరిస్తున్నాడు మా లక్ష్మికి ఇష్టం మా ఎవరి దగ్గరికి వెళ్ళామండి మా లక్ష్మికి ఇష్టం మా లక్ష్మికి ఇలా ఉంటే ఇష్టం మా లక్ష్మికి ఈ వంట ఇష్టం మా లక్ష్మి ఇంత బాగా చేస్తా ఎంతలా చూస్తారంటే ఏది నాకు ఇష్టమైంది ఎక్కడ ఏది కనిపించినా మొదటి మాట మా లక్ష్మికి ఇష్టం మా ఆవిడ నిజంగా అంతలా చూస్తారు అదే అండి రవి కన్నా కూడా అదే అండి 2 రోజులు నేను మాట్లాడకపోతే నువ్వు మాట్లాడలేదు లక్ష్మి నీతో మాట్లాడితేనే నాకు బాగుంటుంది వాడు ఏదో తూచిగా టూకీగా మాట్లాడతాడు మా మావగారు కూడా లక్ష్మి మాట్లాడలేదురా 2 రోజులు అయింది అంటే వాళ్ళలా కొట్టుకుంటారు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా నా గురించి అంతలా కొట్టుకుంటారు
1: చిన్న జోక్ ఏంటంటే రెండు రోజుల కిందట నేను చాలా బిజీగా ఉండి వర్క్లో ఈ లోపల మా అమ్మ నాకు వాట్సాప్లో వీడియో కాల్ చేసింది ఆడియో కాల్ అయితే పని ఎత్తి మాట్లాడదాను వీడియో కాల్ చేసింది నేను క్లయింట్స్తో ఉన్నాను ఎత్తడానికి అవ్వలేదు కట్ చేశాను పక్క నుంచి లక్ష్మికి మెసేజ్ పెట్టాను అమ్మ ఎందుకో ఫోన్ చేస్తుంది కొంచెం చూడు అని అంటే లక్ష్మి మాట్లాడింది వెంటనే కంప్లైంట్ చేసింది అమ్మ ఏంటి నీతో మాట్లాడడానికి అయితే టైం ఉందా నాతో మాట్లాడడానికి టైం లేదా వాడికి చెప్పాను చెప్పు కాలర్ మళ్ళీ వచ్చారు తెలుగువాణి నమస్కారం కాల్ ఎందుకో డ్రాప్ అవుతుంది మళ్ళీ ఒక్క నిమిషం నేనే కాల్ చేస్తున్నాను
0: మీ కాల్ మాకు అందలేదు మా కాల్ మీరు ఎత్తండి
1: హలో
2: హలో
1: తెలుగువాణి చెప్ నమస్కారం అండి
2: నమస్కారం అండి నా పేరు ప్రతిమ
1: చెప్పండి
0: హాయ్ ప్రతిమ బాగున్నావా
2: బాగున్నాను లక్ష్మి గారు బాగున్నారా మీరు
0: బాగున్నా బాగున్నా ప్రతిమ అండి మన తెలుగు బళ్ళిలో టీచర్ అండి మాతో పాటు అన్నమాయి పాటల్లో కూడా పాల్గొంటుంటుంది దురదృష్టవశాత్తు క్రితం ఏడాది వాళ్ళ అమ్మగారు పోయారు తను ఈ మదర్స్ డేకి వాళ్ళ అమ్మగారి గురించి చెప్తానంటోంది మధ్యలో బాధపడి మాట రాలేకపోయినా మీరు అందరూ క్షమించండి ప్రతిభ చెప్పు
2: ముందుగా అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు సో ఇక్కడ నేను అమ్మ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అమ్మ చిన్నప్పటి నుండి క్లాసికల్ సింగర్ విజయవాడలో ఫస్ట్ రేడియోలో పాడింది అన్నమాట సో అప్పటి నుండి కూడా అమ్మని గాన కోకిల అని చెప్పి పిలుస్తూ ఉండటము సత్యసాయి బాబా భజనలలో పాడుతూ ఉండటము అట్లా చేస్తూ ఉండేది సో ఇంకా అమ్మతో కూడా ఎక్కువ అటాచ్మెంట్ అన్నమాట నాకు ఎక్కడికి వెళ్ళినా గానీ భజనలకు వెళ్తాము అమ్మ చేసేది అవన్నీ చూస్తూ ఉండటము నేను కూడా అలాగే అమ్మతో పాటు పాడుతూ ఉండటము అట్లా అలవాటు అయిపోయింది సో ఇది ఎట్లాగ అయిపోయింది అంటే మాకు ఒక కల్చర్ అయిపోయింది అనమాట ఎక్కడికి వెళ్ళిందో అమ్మ పాడుతుంది అని చెప్పి హారతి పాటలు పాడించుకోవటం ఏదైనా ఫంక్షన్ లో అట్లా అయ్యేది అనమాట సో మా ఇంట్లో కూడా ఇంకా ఏదైనా ఒక ఫంక్షన్ గానీ ఒక పండగ కానీ ఉంటే ఫస్ట్ ఏంటంటే నేను ఎక్కడున్నా సరే అమ్మకు కాల్ చేసేసి అమ్మ హారతి పాడు అది ఏ టైం అయినా సరే మనకి ఇప్పుడు ఫైన్ అఫ్ అవ్వదు అడ్వాన్స్ ఉంటుంది కదా సో నేను పొద్దున్న ఫోన్ చేస్తే అమ్మకు అర్ధరాత్రి అయినా సరే లేచేసి పాట పాడాలి అలా అలవాటు అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఏంటంటే అది ఇప్పుడు మిస్ అవుతున్నావు అమ్మతో ఎప్పుడైనా హార్ట్ పాట పాడించుకుని ఉంచుకోవాల్సింది అనిపిస్తూ ఉంటుంది అట్లా అప్పుడప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి
0: అవును వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళతో మంచి ఆనందకరమైన విషయాలు మనం గుర్తు చేసుకుంటూ ఉంటే దాంట్లోంచి బయటకు రావడం అది ఈజీ కాదు కానీ అవి పంచుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది అప్పుడు మనం మెల్లిమెల్లిగా ఆ బాధలోంచి వచ్చి వాళ్ళని తలుచుకుంటూ ఆనందపడగలుగుతాం
2: అవును
0: చాలా థ్యాంక్స్ ప్రతిమ ఫోన్ చేసినందుకు
2: థ్యాంక్ యూ అమ్మా
0: బాయ్ మీరు వింటున్నారు తెలుగు రేడియో కార్యక్రమాల్ని 98.5 FM రేడియో తరంగాలపై మా టాక్ బ్యాక్ నెంబర్ మరొకసారి
1: 02-853-01725 సో ఇందాక లక్ష్మికి చెప్పాను అనమాట తను మాట్లాడింది నేను ఇంటికి వచ్చాక మాట్లాడు అమ్మకు ఫోన్ చేశాను ఎరా ఏంటి నేను అన్నాను ఒకటే వాడు అమ్మ ఏంటి కంప్లైంట్ చేసేట నేను నీకు కాల్ చేయలేదు మీ ఆవిడ అలా చెప్పిందా నీకు కంప్లైంట్ చేశానని ఎరా ఆ ఒక్క ముక్క నువ్వు నేను బిజీగా ఉన్నాను మళ్ళీ మాట్లాడతానని చెప్పచ్చు కదా అని అమ్మ నువ్వు వీడియో కాల్ చేసావు నాకు ఎత్తనా కావలేదు నేను అందుకే మెసేజ్ పక్కన పెట్టాను ఆ మెసేజ్ ఏదో నాకే పెట్టచ్చు కదా వాట్సాప్లో ఎనివే మనకి ఇంకొక కాల్లో లైన్లో ఉన్నారు నమస్కారం తెలుగువాణి
3: నమస్కారం అండి నా పేరు గిరిధర్ అని
0: నమస్కారం గిరిధర్ గారు గురువు గారు నమస్కారం అండి
3: నమస్కారం అండి చాలా బాగుంది కార్యక్రమం
0: ధన్యవాదాలు
3: అందరిది వింటుంటే
0: మీరు నేను గిరిధర్ గారు మీకన్నా ముందు నేను చెప్పాలి గిరిధర్ గారి గురించి చెప్పాలి వాళ్ళ అమ్మగారి గురించి మాకు ఈ మధ్యన తెలిసింది ఆవిడ కొడుకు పుడితే కావాలని కృష్ణుడు పేరు పెట్టుకుని గిరిధర్ అని పెట్టుకున్నారు పెట్టుకుని ఆయనకి చిన్నప్పుడే చెప్పారట నువ్వు వేణువు నేర్చుకోవాల్సిందే అని అందుకే గిరిధర్ గారు గిరిధర్ పేరు వేణువు నేర్చుకుని ఆ అమ్మగారి అంటే ఆవిడ చెప్పిన కోరికను తీర్చుకుంటూ ఇంత మంచి గురువుగా ఇన్నేళ్ల నుంచి మన సిడ్నీలో నేర్పిస్తున్నారు ఆయన వేణు వాయిస్తున్నారు వాళ్ళ అమ్మగారి ఆ ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తున్నారు ఆవిడ అదృష్టం ఆయన అలా ఉండడం మా అదృష్టం మాకు గిరిధర్ గారు దొరకడం గిరిధర్ గారు మీ మెసేజ్ ఇప్పుడు చెప్పండి
3: నమస్తే అండి చాలా థ్యాంక్స్ అండి ఇంట్రడక్షన్ చేసినందుకు మా అమ్మ ఒకటే ట్రిక్ నేను నా తమ్ముడు నేర్చుకున్నావు అదేంటంటే మా అమ్మకు ఎప్పుడైనా కోపం వచ్చిందంటే వాడు వీణ పట్టుకుంటాడు నేను చూటు పట్టుకుంటాడు చిన్నది మా అమ్మకు కోపం తగ్గిపోతుంది
1: ఇది బాగుంది
0: ఈ సంగీతంతో కూడా కోపం తెప్పించచ్చు మీ ద్వారా తెలిసింది
3: అదే అదే అది నాకు నా తమ్ముడికి ఎప్పుడు వాగ్వాదం అది ఏందిరా ఎందుకు మనం ఇన్స్ట్రుమెంట్ పెట్టుకో ఎందుకు కొట్లాడుకోవాలి మనం ఫ్యామిలీలో అది ఇది అనవసరమండి వాడు అట్లా కాదు అంటే వాడు చెప్పాడు నాకు అన్న నువ్వు భయపడకు ఏం లేదు నువ్వు చేతిలో ఫ్లూట్ పట్టుకో నేను వీణ పట్టుకుంటాను ఇద్దరు ఒకటే సాంగ్ ప్లే చేసేద్దాం అమ్మకు సంతోషం అయిపోతుంది ఈ కొట్లాటలు గిట్లాట్లు ఇంకా ఏమీ ఉండదు అని అది సో మెనీ టైమ్స్ ఇట్ హెస్ హ్యాపెన్డ్ తెలుసా అది ఇంకోటి ఏంటంటే మా అమ్మగారికి ఏంటంటే కొత్త సాంగ్ నేర్చుకొని ప్లే చేస్తే ఇంకా కొంచెం సంతోషం ఆ ట్రిక్ కూడా నేర్చుకున్నాం చాలా ఉన్నాయన్నమాట అసలు ఇంకా తమాష అండి నమ్మరు మీరు ఏంటంటే మా అమ్మ మా నాన్నమ్మ వాళ్ళిద్దరు కొట్లాడింది నేను ఎప్పుడు చూడలేదు నెవర్ వాళ్ళు ఫంక్షన్స్ కు వెళ్లేవాళ్ళు హైదరాబాద్ బెంగళూరు ఇక్కడంతా వెళ్లేవాళ్ళు వెళ్ళినప్పుడంతా జనాలు వాళ్ళు మా రిలేటివ్స్ అనేవాళ్ళు ఫ్రెండ్స్ అనేవాళ్ళు మా నాన్నమ్మకు నీ కూతురు ఎక్కడి నుంచి వచ్చింది నీ కూతురు లేదు కదా అని అంటే మా అమ్మని తీసుకెళ్లేదు మా నాన్నమ్మ ఫంక్షన్స్ కు అక్కడ దే యూస్ టు బి వెరీ ఫ్రెండ్లీ జనాలు అడిగేవాళ్ళు అనమాట ఎక్కడుంది నీ కూతురు అంట నీ కూతురు ఆయమే నీ కూతురు లేదు కదా అని అప్పుడు షీ వాస్ టు టెల్ లేదు మా డాటర్ ఇన్ లా అట్లా అని చెప్పేదన్నమాట అది ఇట్ వాస్ ఎ గుడ్ ఫీలింగ్ తర్వాత అఫ్ కోర్స్ మా అమ్మకు ఇందులో అంత చాలా ఇంట్రెస్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ అందులో అంత పరమ ఇంట్రెస్ట్ సో అట్లా జరిగిపోయింది జీవితం
0: చాలా సంతోషం అదే వాళ్ళిద్దరు ఆశీర్వచనం వాళ్ళిద్దరు మంచితనం స్నేహత్వం మీలో కూడా కనిపిస్తుంది నాకు నిజంగా మిమ్మల్ని దేవుడు అలా చల్లగా చూడాలి చాలా థ్యాంక్స్ గిరిధర్ గారు ఫోన్ చేసి చెప్పినందుకు
4: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at 4 convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcenter.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Center is a proud sponsor of Telugu Vani on 2000 FM.
5: Wins Taxation Services అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్ నెగటివ్ గేరింగ్ ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02-9893-7877 లేదా 04-13-362-797పై సంప్రదించండి విన్స్ టాక్సేషన్ ఆఫీస్ ఈస్ ఇన్ జార్జ్ స్ట్రీట్ పారామటా You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Telugu Vani on Radio 2 OOO FM 98.5.
1: Apex Dental మరియు Wins Taxation వారికి చిన్న మనవి మీ అడ్వర్టైజ్మెంట్స్ ఒక 10 నిమిషాలు లేట్ వచ్చింది బ్లేమ్ మా తప్పు కాదు అమ్మ ప్రేమ అటువంటిది అమ్మ మీద చెప్తుంటే ఆ డిలే అలా అయిపోయింది అది మధ్యలో కట్ చేయడానికి అవ్వలేదు లేకపోతే ఆ అమ్మ ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందేమో అని చెప్పి మాకు బాధ వేసింది అని చేత అది కొంచెం సాగింది బట్ నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్ టైం ప్లే చేయడానికి మళ్ళీ ప్రయత్నించిద్దాం ఎందుకంటే అమ్మ ప్రేమ అటువంటిది అండి అర్థం చేసుకోండి మీ జీవితాల్లో కూడా మీకు అమ్మ ప్రేమ అలాగే దొరికిందని భావిస్తున్నాం
0: మళ్ళా మన కార్యక్రమానికి పునఃస్వాగతం అదండి మా అమ్మ నానమ్మ అత్తమ్మ గురించిను నిజంగా అదృష్టవంతురాలిని నేను ఆ విధంగా వాళ్ళ ముగ్గురి ప్రేమ ఆ క్యారెక్టర్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది నేను ఇప్పటికీ చెరిష్ చేసుకుంటున్నాను అండ్ చాలా సంతోషిస్తున్నాను దేవుడికి వేల వేల కృతజ్ఞతలు చెప్తున్నాను నేను మా అమ్మాయికి ఎలాంటి తల్లినో నేను తెలియదు కానీ నేను మాత్రం ఆ ముగ్గురు అమ్మాయిల ప్రేమని మాత్రం చాలా బాగా అనుభవిస్తున్నాను దేవుడికి వేల వేల కృతజ్ఞతలు నీరుజ నువ్వేమంటావు
6: చాలా బాగా చెప్పావు లక్ష్మి మీ ఫ్యామిలీలో ఉన్నట్టే అనిపిస్తుంది నేను కూడా అప్పుడు మీతో పాటు పెరిగినట్టు ఆ ఫీలింగ్ వస్తుంది అఫ్ కోర్స్ గత 20 ఏళ్ళ నుంచి ఏమో కలిసే ఉన్నాము నువ్వు అప్పటికే పెద్దదాని అయిపోయి పెళ్ళైపోయి పిల్లలు పుట్టి అలాగే నేను చూశాను కానీ ఇప్పుడు ఎందుకో నాకు నీతో పాటు చిన్నప్పుడు నేను
1: మనకి ఇంకో శ్రోత లైన్లో ఉన్నారండి తెలుగువాణి నమస్కారం
7: నేను జయా ఊటుకూరండి
0: హాయ్ జయా చెప్పు నీ మెసేజ్
7: హలో నేను ముఖ్యంగా నా జీవితంలో అమ్మ అని అనుకుంటూ నేను నా వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుంది ముగ్గురు మనుషుల వల్ల మా అమ్మమ్మ మా పిన్ని మా అమ్మ అమ్మ పేరు ఎందుకు లాస్ట్ చెప్పాను అంటే అమ్మ గురించి నేను తెలుసుకోవడం లేట్గా నా జీవితంలో జరిగింది ఎందుకు అంటే నేను పుట్టిన తర్వాత 11 నెలలప్పుడు మా అమ్మ మళ్ళీ మా చెల్లి కడుపులో అదే ప్రెగ్నెంట్ అవడంతో మా అమ్మమ్మ నన్ను 11 నెలలప్పుడు తీసుకెళ్లిపోయింది సో అప్పుడు మా పిన్ని వయసు 13 ఏళ్ళు సో నన్ను పెంచింది చిన్నప్పుడు అంతా కూడా 12 ఏళ్ళ వరకు కూడా మా పిన్ని మా అమ్మమ్మ అందువల్ల నాకు అమ్మమ్మ అన్న పిన్ని అన్న చాలా చాలా ప్రాణం అన్నమాట అంటే చాలా సంవత్సరాల వరకు అంటే నేను మా అమ్మ దగ్గరికి 13 ఏళ్ళప్పుడు వచ్చినా కూడా అమ్మ ఏం చెప్పినా కూడా నాకు ఏదో మూడో మనిషి చెప్పింది అన్న భావనే ఉండేది సో అమ్మమ్మే అండ్ పిన్నే నాకు తల్లి అంటే అని అనిపించేది అమ్మకు కొంచెం బాధ వేసేది అప్పుడప్పుడు నేను ఏదైనా తను అంటే గనక ఏదైనా కొంచెము పెడసరంగా అంటే ఆ వయసు అట్లాంటిది కదా మనకి సో ఏదైనా చెప్తే చాలా బాధపడేది కానీ అమ్మ ఏంటి అన్నది నాకు నిజంగా అమ్మ దగ్గరికి వెళ్ళాకనే తెలుసు నాన్న కొంచెం కోపిష్టి మనిషి అందువల్ల ఏంటంటే అమ్మ ఎంత సహనంగా ఉండేది
0: అమ్మలందరూ అంతేనేమోనే అలా సహనంగా ఉండబట్టే మనందరం ఇలా ఉన్నామేమో
7: అదే అదే అంటే నాకు ఒక్కొక్కసారి చెప్పుకుంటే ఏడుపు వస్తుంది అన్నమాట
0: అమ్మే అదే అండి ఆ ఫీలింగ్ రాకపోతే ఎలాగా అమ్మ
6: జయ నువ్వు ముగ్గురు అమ్మల ముద్దుల కూతురు
7: కూడా మా అమ్మే కారణం ఎందుకంటే అంత కోపిష్టి మనిషితో తను చాలా సహనంగా గుమ్మనంగా జీవితాన్ని గడిపింది తను సో ఆ కష్టాల్లోనూ ఒడిదొడుకుల్లోనూ తను ఎంత ఒద్దికగా సంసారాన్ని సాగించింది అన్నది నేను కొంచెం ఆ మెచ్యూరిటీ వచ్చాక అంటే 15-16 ఇయర్స్ వచ్చినప్పటికి చూస్తుంటే అప్పటి వరకు చాలా అసలు కష్టం అనే తెలియకంగా ఫస్ట్ 13 ఏళ్ళు పెరిగాను ఉమ్మడి కుటుంబంలో సో అక్కడికి వచ్చాక కష్టం అంటే ఏంటి అన్నది తెలిసింది అండ్ మాట విలువ ఏంటి మనిషి విలువ ఏంటి అన్నది బాగా తెలిసింది మా అమ్మ దగ్గరికి వచ్చాకనే అందుకనే ఇక్కడికి ఆస్ట్రేలియా వచ్చి నేను నా జీవితంలో ఒడిదొడుకులు ఉన్నా కూడా ఆ తట్టుకుని నిలబడగలిగింది మా అమ్మ వల్ల అండ్ ఇండైరెక్ట్లీ కూడా మా నాన్న వల్ల ఎందుకంటే పడిన ప్రతిసారి ఆయన అంతటా ఆయనే లేచేవారు సో అది ఒక మనకి ఒక లెసన్ అనమాట అంటే ఒక్కొక్కసారి అనుకుంటాం ఆ చిన్న వయసులో నాన్న ఎందుకు ఇట్లాగా రిస్క్ తీసుకుంటున్నారు కోపిష్టిగా ఉంటున్నారని కానీ మనం మన జీవితం మొదలెట్టాక అది ఒక లెసన్ అనమాట మనకి లెర్నింగ్ సో పడిన ప్రతిసారి మనం లేవాలి మనంతటి మనం లేవాలి అండ్ దెన్ మన మన పిల్లల్ని మన బాధ్యతల్ని మర్చిపోకూడదు అన్నది అటు అమ్మ నాన్న నాకు ఎప్పుడు గుర్తిస్తారు అండ్ నాలో కొంచెం ఆ దైవ భావన లేకపోతే అందరినీ కలుపుకోవాలి అందరిలోనూ మనం ఉండాలి అన్నది నాకు మా అమ్మమ్మ మా పిన్ని దగ్గర నుంచి వచ్చింది సో
0: ఐఎమ్
7: ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ ద త్రీ లేడీస్ ఫర్ వాట్ ఐ ఆమ్ టుడే
0: వాళ్ళందరికీ మా అందరి థ్యాంక్స్ కూడా మా అందరికీ ఇంత మంచి ఫ్రెండ్ని ఇచ్చినందుకు నీ అభిప్రాయాలు పంచుకున్నందుకు చాలా సంతోషం సి అందుకే కదా ఎలాగైనా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోకూడదు అంటే తెలియకుండానే కొన్ని కొన్ని నేర్చుకుంటాం అవే మనల్ని జీవితాలని నడిపిస్తాయి అంచేత ఒక టైంలో మనం తెలుసుకోకపోవచ్చు ఎప్పుడు అంటారు కదా మన తల్లిదండ్రులు అయితేనే కానీ విలువ తెలియదని మన తల్లిదండ్రులు అయితే మన తల్లిదండ్రుల విలువ తెలిసొస్తుంది అన్నది వాళ్ళ కష్టం మనకి తెలుస్తుంది అన్నది అది చాలా నిజ అక్షర సత్యం అది అందుకోసం ఎప్పటికీ తల్లికి ఎప్పటికీ ఆ తల్లిదండ్రులకి వాళ్ళ పెంపకానికి మనం ఎప్పటికీ కృతజ్ఞులమై ఉందాం చాలా థ్యాంక్స్ జయా నీ కాల్కి థ్యాంక్ యూ బాయ్
2: థ్యాంక్ యూ
1: కాలమానంతో సంబంధం లేని సంబంధం మన బంధం అమ్మ కానీ రాత్రి పదేసరికి ఇంటికి రాకపోతే కాలమానం గుర్తొస్తుంది ఏరా ఇంకా రాలే ఎప్పుడు వస్తున్నాం ఇప్పటికీ మన పిల్లలతో ఎప్పుడు అంటుంటాం నాకు నా జీవితంలో కూడా చాలాసార్లు అలా జరిగింది ఏంటంటారు
0: అవును ఆ టైము మనకి అలారము అమ్మ అలారం కన్నా పర్ఫెక్ట్ అలారం ఇంకొకటి లేదు ఇప్పటికీ మనం చేస్తున్న పని అదే కానీ వాళ్ళు అలా ఉండబట్టే మనకు ఆ బ్యాక్ ఆఫ్ ద మైండ్ తెలియకుండా ఇప్పటికీ ఎంత వయసు వచ్చినా ఆ మాట మనల్ని జాగ్రత్త చెప్తూనే ఉంటుంది నీరజ నువ్వు చెప్పు
6: ఒక్కొక్కసారి అమ్మకి ఫోన్ చేసినప్పుడు మాటి మాటికి ఫస్ట్ థింగ్ అడుగుతుంది ఏమన్నా తిన్నావే అని అడుగుతుంది అసలు ఎన్నిసార్లు అడుగుతుందంటే ఏమన్నా తిన్నావా అమ్మ తినడం తప్ప ఇంకేమన్నా ఉందా వేరే ఏమన్నా ఉందా అడగడానికి
0: అందుకే కదా అమ్మ కడుపు చూస్తుంది అంటారు ఇంకెవరు అడగరు మన ఇంట్లో వాళ్ళు కూడా అడగరు మనల్ని అమ్మే అడుగుతాం ఫోన్ చేసి
6: మనకి విసుగు వచ్చేంత వరకు తిన్నావా వెళ్ళి తిను అని మళ్ళీ రిమైండర్లు దగ్గరున్నా దూరం ఉన్నా ఒకసారి అనిపిస్తుంది టెక్నాలజీ వలన అడ్వాన్స్మెంట్ వలన మనకి దూరంగా ఉన్నారు అని అనిపించిన వాళ్ళందరూ ఇప్పుడు ఎంత దగ్గరగా అనిపిస్తున్నారు ఒక అందుకు
0: ఒక అవకాశం అంటే ఇదివరకు దూరమైన వాళ్ళు కూడా అంటే ఇంకొక కంప్లైంట్ చేయడానికి లేదు అవ్వలేదు మన చేతిలో ఉంది టెక్నాలజీ నువ్వు చెయ్యాలనుకుంటే 2 నిమిషాలు వీడియో కాల్ చేసి 1 నిమిషం బాగున్నాను మళ్ళీ చేస్తానంటే చాలు వాళ్ళు హ్యాపీ అయిపోతారు
6: అదే రోజుకి ఎన్నిసార్లు మాట్లాడగలుగుతున్నామో ఒకప్పుడు 25 ఏళ్ల ముందర ఫోన్ మాట్లాడాలి అంటే ఒక టైం పెట్టుకుని ఫోన్ కార్డు కొనుక్కుని సండే సాటర్డే ఈ టైము అని చూసుకుని ఒక అలార్మ్ క్లాక్ లాగా మాట్లాడుకునేవాళ్ళు
0: టైం లెక్కెట్టుకుని నిమిషాలు డబ్బులు లెక్కెట్టుకుని డాలర్లు అయిపోతుంటాయి కదా
6: సో నేనేం చేశానంటే మనం ఎస్ మన అమ్మల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మన చాట్ జీపీటీ అమ్మ గురించి ఏం చెప్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అసలు చాట్ జీపీటీ ఏం చెప్తుంది చూద్దాం ఎంతవరకు దాన్ని ఒక టెస్టింగ్ కింద అయిపోయింది అనమాట ఊరికనే కొట్టాను నేను ఆ టైంపాస్కి చాట్ జీపీటీ ఏం చెప్తావు అమ్మ గురించి అని ఫన్నీగా చాలామంది అంటారు చాట్ జీపీటీకి ఇమోషన్ లేదంటారు కానీ నేను అడిగినప్పుడు నాకు చాట్ జీపీటీ ఏం చెప్పిందంటే అమ్మ అనే చిన్న పదంలో ప్రేమ ఉంది భరోసా ఉంది అలాగే నీ ఫోన్ పక్కన పెట్టి ముందు తిను అనే వార్నింగ్ కూడా ఉంటుంది అని వచ్చింది చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట ఒక పక్కన ఇమోషన్ చెప్తూ ఒక పక్కనేమో మళ్ళా ఒక క్వర్కీ కామెంట్ లాగా ఒకటి అది ఇచ్చింది చాలా బాగా అనిపించింది ఇంకోటి మనకి ఏది కనిపించకపోయినా అమ్మకి మటుకు వెంటనే కనిపిస్తుంది ఇంట్లో పోయిన వస్తువులు కనుగొనడంలో అమ్మలు గూగుల్ కంటే ఫాస్ట్ ఉంటారు
0: అది మా పిల్లలిద్దరూ బాగా చెప్తారు నాకు ఫోన్ ఎక్కడున్నా సరే ఫోన్ చేసేసి ఎక్కడున్నాయి ఎక్కడ నువ్వైతే కరెక్ట్గా చెప్తావు నేను అడ్డాను రే జీపీఎస్ అడ్రస్ ఇస్తున్నాను రా ఏ అలమారులో ఎటువైపు ఎంత చెప్పినా కనిపించకపోతే అఫ్కోర్స్ ఎవరినా మా పిల్లలు మా ఆయన ముగ్గురు అంతేనండి ఎదురుగుంటానే ఉంటుంది నువ్వు లేస్తేనే కానీ కనిపించవే అని ఈయన అదేమిటోనమ్మా నీకు వెంటనే కనిపిస్తుంది మాకు కనిపించదమ్మా ఏమిటో మనకు కనిపిస్తే వాళ్ళకి కనిపించావు అది వాళ్ళ అమ్మలు అయ్యేదాకా వాళ్ళకి ఇంతేనేమో మరి
6: రోజుకి ఎన్నిసార్లు
1: అలా చెప్పకూడదు ఇప్పుడు కనిపించింది కాబట్టి స్విచ్ ఆన్ చేస్తున్నాను నువ్వు మాట్లాడుతున్నావు టైంకి
0: ఇల్లు కాదు కాబట్టి
1: అవును మరి రేడియో స్టేషన్ నా ఇల్లు మరి 25 ఏళ్ళ నుంచి రేడియో స్టేషన్లో ఉంటున్నాను
6: యాక్చువల్గా చెప్పాలంటే అమ్మ అంటే
1: మనకి
6: కాలర్
1: మాధవి ముద్దునూరు కాల్ చేస్తున్నారు కానీ ఆవిడ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా టాక్ బ్యాక్ నెంబర్కి ఫోన్ చేయండి ఎందుకంటే వాట్సాప్లో మీ ఎత్తలే
0: మా టాక్ బ్యాక్ నెంబర్ 02-85-30-1725 మా పర్సనల్ నెంబర్కి చేస్తే అది కనెక్షన్ లేదండి ఇక్కడ హెడ్ ఫోన్స్కి అందుకోసం దీనికే చెయ్యండి ప్లీజ్ 02-85-30-1725 నిర్జ చెప్పు
6: అమ్మతనం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది అమ్మలోనే ఉంటుంది ఆడవాళ్ళలోనే ఉంటుంది మగవాళ్ళలో కూడా ఉంటుంది ఇప్పుడు రవి గారు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు చూడు నువ్వు ఇలా అనుకుంటూ ఉంటున్నావు ఆయన అక్కడ కనెక్ట్ చేసేస్తున్నారని సో అమ్మతనం నేను అనేది ఏంటంటే అది చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది పెద్దతనంలో కూడా ఉంటుంది కానీ అది ఎలా బయటకు వస్తుంది ఎప్పుడు వస్తుంది అన్నదే ఐ థింక్ దాంట్లోనే మనం ఆ ప్రేమ ఇవన్నీ పంచుకోగలుగుతాం అమ్మతనంలో ఎవరన్నా మనని ఒక్కొక్కసారి అమ్మ తీసుకురామ్మంటే వాళ్ళు వాళ్ళకి మనం అమ్మ అని కాదు బట్ అమ్మ అది ఇవ్వమ్మా అది పెట్టమ్మా అని ఎవరన్నా సరే ఎంత బాగా అనిపిస్తుందో మనిషికి కదా
0: అందుకే కదా మన తెలుగులో ప్రతి వాళ్ళని అమ్మ అనే అంటాం బయట వాళ్ళు ఎవరైనా మొగాళ్ళని కూడా అది కాదమ్మా చిన్నపిల్లలు అయితే అది కాదమ్మా అని అంట ఎందుకంటే దాంతో ఒక ఆ మాటలోనే ఒక అనుబంధం ఉంది దాంతో ఆ ప్రేమ అంటే మనం చూపించాలనుకున్న ఇది ఎక్స్ప్రెషను ఆ అమ్మాయి ఎండింగ్తో కానీ ముందు కానీ కరెక్ట్గా సరిపోతుంది
6: కాదు ఆ వర్డ్ తెలుగు భాష అమృతం అన్నమాట ఆ రిలేషన్షిప్ ఏమీ లేకుండా అమ్మ అని అనుకోవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది దెబ్బ తగిలిన అమ్మో అంటాం
0: అంతే
6: అది ఒక రకంగా తెలుగు వాళ్ళు అయి పుట్టడం మనకి ఒక అదృష్టం కూడా
0: అదే అండి ఆ పేగుబంధాన్ని ఆ అమ్మ మాట ఎంత బాగా కనెక్ట్ చేస్తుందంటే ఇంక ఏ మాట కనెక్ట్ చేయదు అందుకే అంటారు నాటే నేను ఇప్పుడు తెలుగులోకి వెళ్తే మళ్ళీ అంటారు కానీ ఏలు లోపల నుంచి రావాలట అనాహత చక్రం నుంచి ఆ రావాలట మన అనాహత చక్రం అంటే మన గుండె అనాహత చక్రం నుంచి ఆ రావాలట సో ఆ అమ్మ మాట నిజంగా మన లోపలనున్న భావాలన్నిటి తీసుకొస్తుంది ఇంకే భాషలోనూ అమ్మ లేదు మనకున్న అమ్మ మనకి చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం మళ్ళీ కలుద్దాం

0: కొట్లు గిటార్ తీ మొదలు పెడదామా
1: ముందు నేను పాడతాను ఈ పాట మీ కోసం మా అమ్మ కోసం రాసిన పాట

0: Hello, Andy.
1: Hi, Madhavi.
0: Hello, ma. Hello, Lakshmi.
1: The hello. Chepan, me
0: amagar gurinchi. Me programu Lakshmi, nuvvu Ravi garu nirga chala baga chestunnaru.
1: Thanks, amma. Chepu, me amagar gurinchi.
0: Amma, inch ekkada amma, vamma. అమ్మమ్మ ఎక్కడ స్టార్ట్ చేస్తా అని చెప్పు అసలు అమ్మ అంటే అసలు అమ్మ గుర్తొస్తేనే ఒక రకమైన ఎమోషనల్ ఇదన్నమాట మనకి ఆ బాండింగ్ అలాంటిది కదా మనకి తల్లితో ఏంటంటే తల్లి అనేసరికి మనకి చిన్నప్పటి నుంచి స్ట్రిక్ట్ గా ఉండాలి నువ్వు పైకి రావాలంటే ఇవి చేయాలి అవి చేయాలని గట్టిగా చెప్తుంది కానీ మనకి ఏంటంటే అమ్మ కఠినంగా ఉందనుకుంటాం కానీ అమ్మ అలా ఉండే బట్టి మనం ఇలా ఇలా ఉన్నామని మనకి తెలియదు సో మనకి అమ్మ మళ్ళీ బామ్మలకి వచ్చేసరికి ఏమవుతుంది అమ్మ కొడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం కదా వాళ్ళు ఖుషి ఖుషిగా ఏదో లడ్డూలు ఇచ్చో ఈ స్వీట్లు ఇచ్చో ఏదో మురితంగా అదొక అదొక అదొక రకమైన ప్రేమ వాళ్ళది చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది అమ్మ ప్రేమ అన్నీ ఉంటాయి అన్ని చూపిస్తుంది మనకి ఈయన మంచిగా ఉండి ఇలా లాలించి పాలించి మన ఎంతో అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మనం ఆవిడ చివరి ఊపిరి వరకు మన గురించి ఆలోచిస్తుంది కదా తల్లి ఆ తల్లి ప్రేమను మనం ఎట్లా ఇదే మర్చిపోతాం అసలు అంటే అసలు మన అమ్మ విలువ లేనప్పుడు ఎక్కువ తెలుస్తుంది ఉన్నప్పుడు ఆ విసుక్కుంటాం అమ్మ ఇది ఎందుకమ్మా అంత జాగ్రత్తగా ఉంటాం ఎన్నో విసుక్కుంటాం కానీ లేనప్పుడు నిజంగా ఆవిడ చెప్పినవన్నీ కరెక్ట్ కదా అని ఇప్పుడు అనిపిస్తుంది తలుచుకుంటే సో ఆ అమ్మ థ్యాంక్ యూ అమ్మని మళ్ళీ ఎంతో గుర్తు చేశారు
1: అమ్మని గుర్తు చేయడం ఉండదు మాధవి అమ్మ ఎప్పుడు మనలోనే ఉంటుంది మనతోనే ఉంటుంది
0: మనలోనే ఉంటుంది ఆవిడ వెళ్ళిపోయినా ఆవిడ ఆవిడ జ్ఞాపకం మనవే ఆవిడ రూపంలో మనం ఉంటూ ఉంటాం
1: మనకి వరకు తెలియకుండా ఆవిడ మాటలే మన పిల్లలతో అంట ఇంకే మాటలు రావు వాళ్ళు ఏమంటే మనం విసుక్కున్నాము అవే అంటాం
0: ఏంటి తెలుసా నాకు నవ్వొస్తుంది అమ్మ అమ్మ టీనేజ్ అప్పుడు మనకు స్టైల్ ఎక్కువ కదా షోకులుగా అబ్బా ఏంటమ్మా అలా ఉంటావు ఆ చెడు కట్టుకుని అలా కట్టుకుంటాం స్టైల్ గా ఉంటాము ఇప్పుడు నాకు 50 ఏళ్ళు ఎగ్జాక్ట్ గా మా అమ్మ ఏం చేస్తుంది అలా చేస్తుంది
1: అంతే
0: ఎగ్జాక్ట్ అనమాట అమ్మ ఎలా వినదానికి అమ్మ చేస్తుంది అంతా నేను చేస్తున్నాను కదా అమ్మకి ఇంట్లో పని కానీ వంట కానీ మాట కానీ అన్ని ఆవిడవే అప్పుడు ఒకప్పుడు ఆవిడ విసుక్కుని ఆవిడని అబ్బా ఎందుకమ్మా ఇంత ఓల్డ్ గా ఉంటాం అన్న వాళ్ళం మనం ఎగ్జాక్ట్ గా అదే అవుతున్నాం ఇప్పుడు ఏదో ఒక మాట కూడా అంటారు నువ్వు పెళ్లి చెప్పుల్లో పిల్లని చూస్తే అత్తగాని ఆ పెళ్లి కొడుకు అత్తగాని ఆ పిల్ల
1: అలాగే ఉంటుంది అవును అవును
0: అంటారు సో నా అమ్మ అనేది అదొక మనుపురాని అనుభూతి ఈ జన్మకి ఆడితో రుణం కానీ అది అలాగా ఉండిపోతుంది
1: మన జీవితం అదే మన జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు మన జీవితాంతం తలుచుకుంటూనే ఉంటాం అది ఒక్కొక్కసారి బాధ వస్తుంది ఒక్కొక్కసారి సంతోషంగా తలుచుకుంటాం
0: అంతే సంతోషంగా తలుచుకుంటాం అలాగా అమ్మలు బామ్మలు కూడా అంతే వాళ్ళ ప్రేమ ఏంటంటే చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది అమ్మ కొడితే వాళ్ళ దగ్గర పరిగెడతాం కదా
1: అదే కదా
0: అమ్మ తిడితే వాళ్ళ దగ్గర అమ్మ తిట్టిందా అని బామ్మ అమ్మని రెండు మాటలు అంటే మనకు ఆనందం అనమాట ఆ టైంలో
1: ఆ అమ్మ మాట ఉన్న ఎవరైనా మనకి ఆప్యాయమే అమ్మ నానమ్మ అమ్మమ్మ పెద్దమ్మ అమ్మ ఎవరైనా
0: ప్రేమలు అనేవి చాలా ఆప్యాయంగా ఉంటాయి సో మన నా చిన్న మార్పురాని మా అమ్మగారు ఏదైనా కొడితే మా మామ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని ఆవిడ చాలా ఖుషిగా లావుగా చక్కగా బాగుండు రామని ఆడి మీద పడితే బొడ్డ మీద పడుకునేదాన్ అనమాట ఆ పట్టలా పైకి అన్నంతని కానీ పైకి కిందకి లేస్తూ ఉండేది వేవ్ లాగా
1: చాలా
0: పట్ట మీద పడుకుంటే అవన్నీ జ్ఞాపకాలు అవన్నీ థ్యాంక్ యూ
1: చాలా సంతోషం భలేగా నువ్వు మంచిగా చెప్పావు మా అందరితో పంచుకున్నావు చాలా సంతోషం మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ మదర్స్ డే ఒక్కరోజే తలుచుకున్నా మనం ఈ విధంగా తలుచుకుందాం అందరం
0: అందరు అమ్మలకి జే జే బాబు గారు అనేవారు మదర్స్ డే అమ్మకి జే జే అనేవారు అందరు అమ్మలకి జే జే
1: థ్యాంక్ యూ మాధవి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం
2: Westmead Doctors is a medical center committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has pediatricians, newborn specialists and a physician who specializes in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2000 FM.
3: Tax Star. Taxation and accounting services. అన్ని రకాల ఆదాయపు పన్ను బిజినెస్ ట్యాక్స్ రిటర్న్స్ జిఎస్టి క్యాపిటల్ గెయిన్స్ న్యూ బిజినెస్ సెటప్ సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్ మరియు పేరోల్ సర్వీసెస్ కొరకు ఆస్ట్రేలియన్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ రంగములో అపార అనుభవజ్ఞులు అయినటువంటి శ్రీ రాజా యలమంచి గారిని 04334287744 లేదా రాజా @taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్ సూట్ 208 34 డమ్వే, ఓరన్ పార్క్. టాక్ స్టార్ పీటీవై లిమిటెడ్ ఈజ్ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి రేడియో మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.

తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది మీరు వింటున్నారు తెలుగు వాణి కార్యక్రమం 98.5 ఎఫ్ఎం 2000 తరంగాలపై ఇప్పుడు మళ్ళా మన శీర్షిక కార్యక్రమంలోకి వెళ్దాం ఇప్పటిదాకా మా అనుబంధాలన్నీ పంచుకున్నాం మీతోను ఈ అమ్మ పదంలోనే ఆప్యాయత అనురాగం ఆనందం ఆత్మీయత ఆదర్శం కమ్మదనం తీదనం ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఎంత చెప్పినా తక్కువే మాటలకు అందనిది అమ్మ ప్రేమ కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవమాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవ వేదన మర్చిపోతుంది అలాంటి అమ్మను మించి దైవం ఉందా అమ్మని కంటికి కనిపించే దైవం అనడంలో అతిశయోక్తి లేదు దేవుడైనా అమ్మ వంటి మరో మూర్తిని సృష్టించలేడు అణువై ఉండి స్థాణువుగా మారగలిగే శక్తి దేవుడి తర్వాత అమ్మకే ఉంది బిడ్డ కోసం స్థాణువై కూడా అణువంతగా ఒదిగి వచ్చే ఔదార్యం అమ్మకే ఉంది భగవంతుడు సృష్టించిన అసంఖ్యాక విచిత్రాల్లో అమ్మంత అద్భుతమైనది మరోటి లేదు ఆ అమ్మ ప్రేమని తాను కూడా ఆస్వాదించాలని దేవుడు కూడా బిడ్డగా పుట్టిన ప్రతిసారి అమ్మను వెంట తెచ్చుకున్నాడు అమ్మ ప్రేమ లేనిదే అమ్మ గోము లేనిదే అమ్మ గోరుముద్దలు లేనిదే సంతృప్తిగా సంపూర్ణంగా జీవించలేడు అవతార కార్యాన్ని ముగించలేడు అవును మరి అవతారమూర్తి కూడా అమ్మ కొడుకే కదా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు యశోదమ్మ కొడుకుగా చేసిన చిలిపి పనులు అమ్మతో చేసిన సరదాలు మనకు తెలిసినవే అన్నమాచార్య వారు రాసిన పిలువరే కృష్ణుని పాట విందాం ఇందులో అన్నమయ్య వారు తానే యశోదగా చిన్ని కృష్ణుడు బువ్వ తినడానికి రాలేదు ఎక్కడ ఉన్నాడో ఎవరైనా తెచ్చిపెట్టండి అంటూ ఎంతో జాలిగా అడుగుతారు వినండి మీకే అనిపిస్తుంది ఎంత బాగుంటుందో ఈ పాట ఇప్పుడు మీకోసం పిలువరే

ఎవరున్నాడో ఎవరైనా తెచ్చి పెట్టండి అంటూ ఎంతో జాలిగా అడుగుతారు. వినండి, మీకే అనిపిస్తుంది ఎంత బాగుంటుందో ఈ పాట. ఇప్పుడు మీకోసం పిలువరే.

0: మన తీయనైన మాతృభాష మన అమ్మలాగానే తెలుగు కూడా ఎంత బాగుంటుంది కదండి, మనసుకు హత్తుకుంటుంది. వాళ్ళు అన్నట్టుగా మన తెలుగు ఎందుకు బాగుంటుంది అంటే, మన తెలుగులో 90% మాటలు అచ్చులతో పూర్తవుతాయి. దాంతో అచ్చు అనేటప్పటికీ ఆ అచ్చు మాటతో మీకు అయ్యేటప్పటికీ ఒక రౌండెడ్నెస్, ఒక తీయదనం, ఒక మాట కరెక్ట్గా అంటే పొల్లు మాటతో అవ్వదు మంది, అచ్చుతో అవుతుంది. దాంతో ఒక రౌండెడ్నెస్ వచ్చి మన తెలుగు వింటుంటే మనకి ఎంత బాగుంటుందో. అలాంటిది మన అమ్మ గురించి, అత్యంత విలువైన అమ్మ గురించి మన తెలుగులో మాట్లాడుకోవడం కన్నా, మన తెలుగు వాణి ద్వారా ఈ విధంగా అనుభూతులు పంచుకోవడం కన్నా ఇంకేముంటుంది చెప్పండి. స్వీ తీయదనం ఏముంటుంది కదా మనందరికీను.
1: నాకు ఇన్సిడెంట్, రెండు మూడు ఇన్సిడెంట్స్ షేర్ చేసుకోవాలనిపించింది. నేను పుట్టినప్పుడు 1965 గురించి చెప్తున్నాను. మా అమ్మని ఇప్పటికీ నేను ఏడిపిస్తాను. అప్పుడు తేని మనిషి సినిమా రిలీజ్ అయింది, అప్పుడు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సినిమా అయింది. విజయనగరంలో పుట్టాను, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయనగరం, అప్పట్లో మంచి పేరుగాంచిన విజయనగరం పుల్లో పుట్టాను. అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు విజయనగరం వచ్చారు. విజయనగరం వస్తే అమ్మకి తేని శ్రీకృష్ణ అంటే చాలా ఇష్టం. సో అప్పుడు ఒళ్ళో గుక్కుపెట్టి ఏడుస్తున్నాను. మా అమ్మకేమో కృష్ణను చూడాలని ఉంది. మా అమ్మని బతిమాలిందిట, ఒక్కసారి చూడవే కొంతసేపు నేను వెళ్ళి కృష్ణను చూసొస్తానని. సో మా అమ్మమ్మ చిరిపిగా కోపం చూపిస్తూ, సరేలే నువ్వు గబగబ వెళ్ళి వచ్చి అని. అంటే వెళ్ళింది అమ్మ, ఒక అరగంటకో గంటకో వెళ్ళింది. నేను ఆగలేట, గొక్కబెట్టి ఏడుస్తున్నా అంట చాలాసేపు వరకు. రాగానే మా అమ్మమ్మ, ఎంతసేపు గొక్కబెట్టి ఏడుస్తున్నాడు పిల్లాడు, గబగబా రావాలి కదా అని అందిట. నేను ఇప్పటికీ అమ్మ అప్పుడెప్పుడో చెప్పింది ఒకసారి పొరపాటున నాకు ఈ విషయం, ఇప్పటికీ కాల్ చేసినప్పుడు అలా, ఏమ్మా శ్రీకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఇంపార్టెంటా నేను ఇంపార్టెంట్ అని మా అమ్మని. రే 65 అంటే అప్పుడు జరిగిన సంగతి పట్టుకుని ఇప్పటికీ ఇన్నిసార్లు అంటావా.
0: అష్టాచమ్మ సినిమా అవబోతూ ఆగిపోయిందండి మా ఇంట్లో. ఆవిడ లక్కీగా ఇంట్లో వదిలిళ్ళారు. అష్టా సినిమా సినిమాలో అది రైల్వే స్టేషన్లో వదిలేసి కృష్ణ చూడడానికి ఎడుతుంది. మా అత్తగారు లక్కీగా ఈయన్ని వాళ్ళ అమ్మగారి దగ్గర వదిలేడంతో మా ఆయన ఇక్కడ ఉన్నారు. ఆవిడ అదే అంటారు, నీకు 60 రా, ఇంకా ఎన్నేళ్ళు నన్ను సాధిస్తావరా. ఆవిడ వదల ఆ కృష్ణ సినిమా కానీ వస్తే చూడంగానే ఫస్ట్ ఫోన్ చేస్తారనమాట.
1: అమ్మా మొన్నే చూసా, అమ్మా ఇప్పుడు ఏం సినిమా చూస్తున్నా తెలుసా అన్నాను. అంటే ఏంటన్నా, తేని మనసులో రే ఇంకా చాలు.
0: ఇలాగే ఏడిపిస్తూ ఉంటారు
1: అంటే ఆనందం. అమ్మను అలాగా చిలిపిగా అంటాం అదో ఆనందం. ఇంకొక ఇన్సిడెంట్, మా నేను అంటే నా లైఫ్లో ఒక డ్రా లైన్ ఎలా డ్రా అయిపోయిందంటే, మా చిన్నతనంలో మా తాతగారి దగ్గర ఉండేవాడిని ఒక ఏడాది. ఆ ముందు నాకు అసలేం గుర్తులేదు లైఫ్. స్ట్రాంగ్ మెమరీస్ అంతా బ్రెయిన్ అంతా తాతగారి దగ్గర ఉన్న దగ్గర నుంచే నా మెమరీస్ అంతా ఉందన్నమాట. ఒక ఏడాది అప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గర స్కూల్ లేనప్పుడు ఒరిస్సాలో వాళ్ళ చిన్న ఊళ్ళో డెవలప్ అవుతుంది అది కాలనీ. సో స్కూల్ లేదప్పుడు అక్కడ పెట్టారన్నమాట. మా అమ్మ బయలుదేరి పాపం పిల్లలు చూద్దామని ట్రైన్, అప్పట్లో ట్రైన్ టాకింగ్ అబౌట్ 70s, పెద్ద ఒకటే రెండు ట్రైన్స్ ఉండేవి.
0: వాళ్ళ నాన్నమ్మగారు తాతగారు తుని దగ్గర పెనుగొల్లు అన్న చిన్న ఊళ్ళో ఉండేవారు.
1: పెనుగొల్లు ధర్మవరం జంట గ్రామాలు, మనకి జంట ఊళ్ళు గుర్తుంది, జంట గ్రామాలు తక్కువ. సో బస్సు ఎక్కి ట్రైన్ దిగి అంటే అది ఒరిస్సా నుంచి రావాలంటే విజయనగరం నుంచి రావాలి. పాప పుట్టింటి ఒక ఎలాగో ఆగింది కదా అని పుట్టింటికి ఒక రోజు వెళ్ళి వచ్చింది. ఉత్తరంలో పలానా తారీఖు వస్తున్నానని చెప్పి లెటర్, అప్పట్లో లెటర్ రాశారు నాన్నగారు, లెటర్ రాస్తే అది వచ్చింది. ఆ రోజుకి మేము బస్టాండ్లో నిల్చోమన్నారు తాతగారు, వెళ్ళాము, అమ్మ రాలేదు. కానీ సాయంత్రం బండికి దిగింది, వెళ్ళాను, చిరుకోపం వచ్చు, మీ అమ్మ లేట్గా వచ్చింది, రే రవి వెళ్ళిపోమని చెప్పి మీ అమ్మని అని తాతగారు. మా మామ పూజ చేసుకుంటుంది, ఏం మాట్లాడలేదు. ఇంకా ఆయన మౌనవ్రతంలో ఉంది. నాకు ఏం చెప్పాలో తెలియదు. తాతగారు చెప్పిన మాట మరి చెప్పాలి కదా. అమ్మ చేపట్టుకొని అమ్మ చీరలో దాక్కుని, అమ్మా అమ్మా తాతగారు వెళ్ళిపోమంటున్నారే, తాతగారు వెళ్ళిపోమంటున్నారు, బోరుమని ఏడుపమ్మ. అప్పుడు స్కూల్ మీద దిళ్ళన్నీ ఉండేవి, దాని మీద సినిమా హీరోయిన్లాగా చేయి పెట్టి
0: మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కిస్తున్నారు అత్తయ్య గారిని.
1: అంటే ఇప్పటికి అలాగే అక్కడ స్టాక్ ఆఫ్ దిళ్ళు కనబడినా దుప్పటి కనబడినా అది నేనే కావాలి అలా వెళ్ళి అమ్మా
0: అలా ఏడిపించడంలో మహా చేస్తారు మళ్ళీ మా ఆడపడుచు మరిది అలా ఇదే అలా ఏడిపిస్తారు బాగా
1: ఇప్పటికే అంటే మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి రోజుకి అట్లీస్ట్ ఒక 10 సార్లు అట్లీస్ట్ 25 టైమ్స్ అయినా చూస్తాను సీసీ కెమెరాలో ఏం చేస్తోంది మాట్లాడక్కల ఏం చేస్తోంది పూజా గదిలో ఉందా కిచెన్లో ఉందా ఏం చేస్తుంది ఇంక నేనేం మాట్లాడక్కల అమ్మ పడుకోలేదనుకో అమ్మ ఏంటమ్మా పడుకోకుండా అలా తిరుగుతున్నా అంటుంటాను ఏరా అబ్బా మర్చిపోయాను నువ్వు కెమెరా ఒకటి ఉంది కదా నీకు అని చెప్తుంటుంది అంటే ఎక్కువ సీసీటీవీ ఇప్పుడు ఫోన్ కన్నా ఎక్కువ సీసీటీవీ ద్వారా టూ వే కమ్యూనికేషన్ వీడియో కమ్యూనికేషన్ మా సీసీ కెమెరాలో వీడియో కమ్యూనికేషన్
0: నాకు అన్నావు కదా నీరజ టెక్నాలజీతో మనం ఇంకా టచ్లో ఉంటున్నామని నిజంగా చాలా అలా ఫోన్లో చూస్తాము వాళ్ళు పెద్దవాళ్ళు ఇద్దరు తిరుగుతున్నారు బాగానే ఉన్నారంటే అదొక హ్యాపీనెస్ ఫోన్ కూడా చేయగలం
1: ఇప్పటికి చేసి పదకొండు గంటలు పడుకున్నారా హెల్తీగా ఉన్నారు కదా అంటే చెప్పదు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ముందు చెప్పదు దాచేసుకుంటుంది ఆ స్వభావం నాకు వచ్చిందేమో ప్రాబ్లం చెప్పదు జ్వరం వచ్చినా నడు నొప్పినా పాపం అలాగే చెప్పదు చెప్పకుండానే అలాగే అన్నీ చేసేసుకుంటూ వెళ్ళిపోతుంది సో అందుకే సీసీ కెమెరాలు చూడగానే తెలిసిపోతుంది వీడికైనా ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పి చూసి చెప్తుంటాను అనమాట అది ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఫేస్ యాక్చువల్ లైఫ్లో కంటిన్యూ
0: అది ఇప్పుడు నాది సృష్టికి మూలం అమ్మ అమ్మ లేనిదే జీవితం లేదు అమ్మ ప్రేమ పాలకంటే స్వచ్ఛమైనది ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మనల్ని బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ మనం కోపంతో ఎప్పుడైనా కసురుకున్నా మనల్ని ఏమాత్రం బాధ పెట్టని అసలు ఆ ఆలోచనే రానివ్వని ఒకే వ్యక్తి అమ్మ మన ఎదుటి వ్యక్తిలో లోపాలను వెతుకుతాం కానీ మనలో ఎన్ని లోపాలున్నా మనల్ని ప్రేమించేది అమ్మ ఒక్కతే అలాంటి అమ్మని గురించి అమ్మ అంటే తెలుసుకో జన్మంతా కొలుచుకో అని ఒకరు పెదవే పలికిన మాటల్లో తీయని మాట అమ్మ అని చంద్రబోస్ గారు ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం అంటూ సిరివెన్నెల గారు రాశారు ఇంకా చాలామంది రాశారు వీళ్ళు మనకి తెలిసి రాసినవారు తెలియకుండా రాసినవారు ఎందరో ఉన్నారు అమ్మ గురించి రాయాలంటే కవే కానక్కర్లేదు అమ్మ గురించి చెప్పాలంటే పెద్ద వక్తే అవసరం లేదు ఎన్ని రాసినా ఎంతమంది రాసినా అమ్మ గొప్పతనం మీద ఎన్ని పాటలు గేయాలు ఎన్ని రాసినా ఇంకా చాలా మిగిలిపోతుంది ఏదో వెళ్తూ ఉంటుంది అమ్మ కోరుకునేది గీతాలు గేయాలు కవితలు మాటలే కాదు ఆప్యాయతతో కూడిన అమ్మ అనే పిలుపు
2: consultations for all cosmetic treatments plus great news for families are you looking for a comprehensive dental checkup and clean at Lily's Dental we offer a full checkup and clean for only $150 we also offer free consultations for all cosmetic treatments plus great news for families kids who are eligible for $1,132 from Medicare which is bulk billed for your convenience and here's an extra treat When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-75720 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.

0: Hello.
1: Hi Bharti.
0: Hi Lakshmi.
1: Hi.
0: Program bagundi.
1: Thank you.
0: Munduga srotulandariki matra dinotsava sandarbhanga epudu kosam ivala advance shubhakankshalu. Meeru cheppinattuga idi oka roju celebrate chesukunedi kaadu. ప్రతి రోజు సెలబ్రేట్ చేసుకునేదే తలుచుకోకుండా ఉండము తలుచుకోవడమే సెలబ్రేషన్ అనుకుంటాను అందరూ ఎంతమంది అమ్మలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దారో లేకపోతే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయ్యారో అని చెప్తున్నారు నాకు ఇంకొక తరం ఎక్స్ట్రా యాడ్ అయింది నా లైఫ్ లో అది మా తాతమ్మ
1: అబ్బో చెప్పు
0: మా అమ్మ గారి నానమ్మ ఆవిడ పెంచారన్నమాట నన్ను చిన్నప్పుడు తర్వాత టీనేజ్ లో కూడా ఆవిడ దగ్గర కొన్నాళ్ళు పెరిగాను చాలా స్ట్రాంగ్ లేడీ మీలో కొంతమంది చెప్పారు కదా అడ్మినిస్ట్రేటివ్ థింగ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ ఇలాంటివన్నీ సోషలైజింగ్ ఇట్లాంటివన్నీ ఆవిడ దగ్గర చాలా మంచి క్వాలిటీస్ అన్నమాట సింగిల్ మదర్ గా పెంచింది ఆవిడ ఎందుకంటే మా తాతగారు మా అమ్మ వాళ్ళ నాన్నగారు ప్రెగ్నెంట్ అని తెలియక ముందరే వాళ్ళ నాన్నగారు చనిపోయారన్నమాట సో సింగిల్ మదరు సింగిల్ చైల్డ్ పల్లెటూరు చదువు లేదు
1: ఆ రోజులు
0: అందరూ చుట్టాల దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆయనని పెంచి పెద్ద చేసి అందులో అంతా నేర్చుకుంది ఆవిడ అప్పట్లో ఎన్ని పదేళ్లకో పదకొండేళ్లకో పెళ్లిళ్ళు చేసేవారు సో ఆవిడ తర్వాత నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడు ఊరు దాటి వెళ్ళలేదు ఇల్లు దాటి వెళ్ళలేదు కానీ ఆవిడకి ఊళ్ళో విషయాలు తెలుసు స్టేట్ లో విషయాలు డిస్ట్రిక్ట్ లోవి తెలుసు తాలూకావి తెలుసు స్టేట్ లోవి తెలుసు ప్రపంచంలోవి తెలుసు మా మామయ్యల ఆవిడని అప్పట్లో ఇప్పుడైతే ఎలిజబెత్ అనేవాళ్ళు మన చిన్నప్పుడు అంతకు ముందర విక్టోరియా కదా టీన్ విక్టోరియా అని అనేవారు అన్నమాట ఈవెన్ ఏదన్నా వచ్చి మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చిన పొలం గురించి కానీ దేని గురించి కానీ మెజిస్ట్రేట్సే ఇంటికి వచ్చేవారు ఇంటికి వస్తే ఆవిడ అరుగు మీద కూర్చొని మాట్లాడేది అన్నమాట సో ఆవిడ రోజు పొద్దున పూట సాయంత్రం పూట అరుగు మీద కూర్చుంటే వచ్చేవాళ్ళు వెళ్లేవాళ్ళు అందరూ ఆవిడతో మాట్లాడి ఆవిడ సలహాలు తీసుకొని ఆవిడకి కబుర్లు చెప్పి చెప్తూ ఉండేవారు పొలంలోనో ఊళ్ళోనో ఎక్కడో జరిగింది మా మామయ్యలు ఇంటికి వచ్చి చెప్పేలోపు ఆవిడకి చేరిపోయేది వార్త సో చాలా అంటే అన్ని రకాల క్వాలిటీస్ ఒక లేడీ అప్పట్లో ఎంత ఇండిపెండెంట్ గా ఎంత స్ట్రాంగ్ గా ఎంత బాధ్యతగా ఉండి చెయ్యాలి అనేది అంత ఆవిడని చూసి నేర్చుకోవచ్చు
2: అదే
1: నువ్వు మాయమ్మ అన్న పాట ఆవిడకి అంకితం ఇవ్వచ్చు నువ్వు కరెక్ట్ గా ఎందుకంటే అలాంటి వాళ్ళ క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ దే మేకర్స్ తెలియకుండానే వాళ్ళ క్వాలిటీస్ మళ్ళీ వచ్చి మనల్ని నించోబెట్టాయంటే చాలా
0: అదే కొన్ని జెనెటికల్ గా వస్తాయి కొన్ని ఏమో మనం చూసి పెరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నేర్చుకుంటాం అబ్జర్వ్ చేస్తాం అనేదానికి అనిపిస్తూ ఉంటుంది మా అమ్మమ్మ కూడా మీ అమ్మల లాగానే నోట్లో నాలుక లేదు ఐదుగురు పిల్లలు మా తాతమ్మ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళేది మా తాతమ్మ మా అబ్బాయి పుట్టిన తర్వాత చనిపోయింది సో ఉందన్నమాట
1: చాలా సంతోషం అంటే అంత పెద్దవాళ్ళ ఆశీర్వచనాలతో నువ్వు పెరిగావు చాలా సంతోషం
0: తర్వాత అమ్మమ్మ దగ్గర నుంచి నాన్నమ్మ దగ్గర నుంచి అమ్మమ్మ చాలా స్పీడ్ గా చాలా నేర్పుగా చేసేది అన్ని పనులు అందరినీ కలుపుకుంటూ పోయేది ఎంత పెద్ద కుటుంబం అయినా ఎంత మంది వచ్చినా అన్ని రకాలు చూసుకునేది మా తాతమ్మ ఏం చెప్తే అది జవ దాటేది కాదు తాతగారేమో ముక్కోటి అట్లా నడుపుకొచ్చింది మా నాన్నమ్మ వచ్చేసరికి ఆర్గనైజింగ్ క్లెన్లీనెస్ అన్నమాట మా నాన్నగారు కూడా చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి ఆవిడ 9 మంది పిల్లల్ని మేనేజ్ చేసుకొని పెంచి పెద్ద చేసి అవన్నీ చేసుకొచ్చింది సో ఆవిడలో కొన్ని క్వాలిటీస్ ఎప్పటికీ మర్చిపోము ఏమీ భయం ఉండదు ఆవిడకి చదువు లేదు రాయడం రాదు చదవడం రాదు బట్ ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళిపోతుంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి పంపించినా కూడా టికెట్ తీసి టికెట్ కొట్టి ఆడు తీసుకెళ్తాడు నేను దిగుతాను నువ్వు ఎక్కిచ్చు నేను దిగుతాను అనేది అన్నమాట బస్సు నేమో పెద్ద కారు కారు నేమో చిన్న
1: కారు అవును
0: అండ్ టీవీలో అప్పుడు దూరదర్శనే ఉండేది ఏ లాంగ్వేజ్ సినిమా వచ్చినా చూసేసేది. ఇవిడికి అసలు ఏం అర్థం అవుతుంది అంటే ఆ వాడేంటి చెప్పేది, వాడేంటి మాట్లాడేది, వాడేం చేస్తున్నాడో అర్థం
1: కావట్లేదు. చాలా అదే అంటే ఈ పెద్దవాళ్ళు వాళ్ళు భయం లేకుండా చేసినవే మనకు అలాగా ఇప్పుడు తలుచుకుంటే ఎంత బాగుంటుందో.
0: అదే అడాప్టబిలిటీ, ఎక్కడైనా కూడాను ఎలా అయినా కూడా ఇమిడిపోవడాలు ఇవన్నీ కూడాను వీళ్ళందరి లక్షణాలు. ఇంకా అమ్మ అంటే మీ అందరికి తెలిసినదే, ఆవిడ కూడా చాలా అడాప్టబుల్. ఆవిడ నేను చూసిన అన్ని ఫేజ్లు ఇప్పుడు 70 ఏళ్ల పైన. ఈ 70 ఏళ్లలో బహుశా నేను 50 ఏళ్ల నుంచి చూసుంటానని, ఈ 50 ఏళ్లలో ఎన్ని రకాల ఫేజెస్ చూసాను అమ్మలో, చాలా రకాలు. షీ చేంజెస్ సో మచ్. ఫైనల్ గా ఇప్పుడు పూర్తిగా భక్తి మార్గంలో ఉంది.
1: దట్స్ నైస్.
0: చాలా స్టేజెస్ ఎలా మారుతాయి, ఎంత చేంజెస్ ఉంటాయి ఒక్కొక్క స్టేజ్ లో లైఫ్ లో అనేది మా అమ్మది ఉదాహరణ. ఇంకొక విషయం ఏమో, నేను మా నాన్నగారి వైపు 9 మంది సిబ్లింగ్స్, మా అమ్మ వైపు 5 నేను ఫస్ట్ మనవరాలని. కాబట్టి పెళ్లిళ్ళు చేసుకో ఆల్రెడీ ఉన్న మా అమ్మకి నాన్నకి ఉన్న సిబ్లింగ్స్ వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని వచ్చిన వాళ్ళు అందరూ కూడా అమ్మలే నాకు. ఆల్మోస్ట్ లైక్ 2 పక్కల ఉమ్మడి కుటుంబాలు కాబట్టి మాకు సొంత పిన్నులు గాని, బాబాయల్ని పెళ్లి చేసుకొని వచ్చిన వాళ్ళు గాని, సొంత అత్తలు గాని, లేకపోతే మామయ్యల్ని పెళ్లి చేసుకొచ్చిన వాళ్ళు గాని అందరూ అమ్మల కిందే పెంచారు. సో ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ సో మెనీ మదర్స్.
1: అది నిజం. అది నిజం.
0: ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడాను నేను వెళ్తే నాకు ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. వాళ్ళు కూడా ఉడుక్కుంటూ ఉంటారు వాళ్ళ పిల్లలు, మాకంటే మీ వంటేనే ఇష్టము, నీ గురించే ఎక్కువ తలుచుకుంటారు మా అమ్మ వాళ్ళు మా గురించి కంటే అంటారు అన్నమాట.
1: చాలా సంతోషం. ఫస్ట్
0: పెంచిన పిల్లల గురించి అలా అనుకుంటారు.
1: చాలా సంతోషం. నాట్ బట్ నాకు న్యూస్ టైం అవుతోంది.
0: నాతో పాటుగా ఉన్న మా అమ్మ మత్తగారు లాస్ట్ 5 ఏళ్ల వరకు నాతో పాటే ఉన్నారు. సో నా లైఫ్ లో ఇప్పుడు దాకా మోస్ట్లీ మా అమ్మలతోనే గడిపాను. అదొక అదృష్టం నాకు.
1: అమ్మాయినా అత్తమ్మాయినా ఇద్దరితో కలిపా. చాలా అదృష్టవంతురాలు నిజంగా. నేను మేము చూసినాం కాబట్టి మాకు తెలుసు అది. చాలా సంతోషం నిజంగా. నీ అదృష్టం, నీ అదృష్టం అందరికీ రావాలి, అందరికీ నీలాగా ఆశీస్సులు ఉండాలి. చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇప్పుడు నిలయంలో సమయం 9:30 కావచ్చింది. నీరజ వార్త

0: శ్రోతలందరికీ మరొకసారి నమస్కారం సిడ్నీ నుండి ప్రసారం అవుతున్న మా ప్రత్యేక మదర్స్ డే వీకెండ్ న్యూస్ బులెటిన్కు స్వాగతం సుస్వాగతం ముందుగా ఆస్ట్రేలియా వార్తలు మదర్స్ డే వీకెండ్ సందడి సిడ్నీ నగరం మొత్తం మదర్స్ డే వేడుకలలో కలకలలాడుతోంది డార్లింగ్ హార్బర్ సర్కిల్కి బొటానికల్ గార్డెన్స్ ప్రాంతాల్లో కుటుంబాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రెస్టారెంట్లు కెఫేలు ప్రత్యేక మెన్యూలను ప్రవేశపెట్టాయి పూల దుకాణాలు గిఫ్ట్ స్టోర్లు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి భారతీయులు ఇప్పుడు ఆస్ట్రేలియాలో అతి పెద్ద విదేశీ జనాభాగా నిలిచారు ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారిగా భారతీయులు అక్కడి అతిపెద్ద విదేశీ జనాభాగా నిలిచి తాజా గణాంకాలం ప్రకారం భారతదేశంలో పుట్టినవారు సుమారు 9.7 లక్షలు ఇంగ్లాండ్లో పుట్టినవారు సుమారు 9.7 లక్షల కంటే కొద్దిగా తక్కువగా దీంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న యూకే ఆధిపత్యం ముగిసి భారతీయులు మొదటి స్థానానికి చేరుకున్నారు ప్రస్తుతం ఆస్ట్రేలియా జనాభాలో 32% మంది విదేశాల్లో పుట్టినవారే భారీ డేటా లీక్ ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లో విస్తృతంగా ఉపయోగించే క్యాన్వస్ విద్యా ప్లాట్ఫామ్పై సైబర్ దాడి జరిగింది వేలాది విద్యార్థుల వివరాలు ప్రమాదంలో పడ్డాయని నివేదికలు చెబుతున్నాయి డేవిడ్ అటన్బరోకు శతజయంతి వేడుకలు ప్రపంచ ప్రసిద్ధ ప్రకృతి డాక్యుమెంటరీ వ్యాఖ్యాత డేవిడ్ అటన్బరో నిన్న 100వ పుట్టినరోజు జరుపుకున్నారు ప్లానెట్ ఎర్త్ బ్లూ ప్లానెట్ లైఫ్ ఆన్ ఎర్త్ వంటి ప్రసిద్ధ డాక్యుమెంటరీల ద్వారా ప్రకృతి ప్రపంచాన్ని కోట్లాది మందికి పరిచయం చేశారు బ్రిటన్లో బీబీసీ ప్రత్యేక కార్యక్రమాలు కాన్సర్ట్స్ మ్యూజియం ఈవెంట్స్ ద్వారా ఆయన శతజయంతి వేడుకలను జరుపుకున్నారు అటన్బరో తన సందేశంలో నేను నిశ్శబ్దంగా జరుపుకుంటున్నాను అనుకున్నాను కానీ ప్రపంచం వేరేలా ప్లాన్ చేసింది అని చెప్పారు ఫెడరల్ బడ్జెట్ హాట్ టాపిక్ ట్రెజరర్ జిమ్ చామర్స్ ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో సుమారు $64 బిలియన్ సేవింగ్స్ అండ్ రీప్రయారిటైజేషన్స్ ఉంటాయని ప్రకటించారు జీవన వ్యయం వడ్డీ రేట్లు ఇంధన ధరలు ప్రధాన చర్చాంశాలుగా మారాయి ఇప్పుడు మన భారతదేశంలో వార్తలండి తమిళనాడు పుదుచ్చేరి పశ్చిమ బెంగాల్ అస్సాం మరియు కేరళ ఎన్నికల ఫలితాలు ముఖ్యాంశాలు ఈ 5 రాష్ట్రాల ఫలితాలు దేశ రాజకీయాల్లో పెద్ద మార్పులకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి తమిళనాడులో కొత్త రాజకీయ శక్తి ఎదుగుదల నటుడు విజయ్ స్థాపించిన పార్టీ తమిళగ వెట్రి కళగం టీవీకే భారీ ప్రదర్శన చేసి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శక్తిగా అవతరించింది దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను ఆధిపత్యం చెలాయించిన డిఎంకే ఏఐఏడిఎంకే పార్టీలకు గట్టి సవాలు ఎదురయ్యింది అయితే స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు కోసం తీవ్ర రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి బెంగాల్లో అధికార మార్పు పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి బీజేపీ భారీ విజయాన్ని సాధించి అధికారానికి చేరువయింది మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు ఫలితాలు అనంతరం కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో భద్రత కట్టుదిట్టం చేశారు అస్సాంలో బీజేపీ ఆధిపత్యం కొనసాగింపు అస్సాంలో బీజేపీ వరుసగా మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది 126 స్థానాల అసెంబ్లీలో బీజేపీ కూటమి 80కి పైగా స్థానాలు సాధించింది హిమంత బిస్వా శర్మ నేతృత్వంపై ప్రజలు మరోసారి విశ్వాసం వ్యక్తం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు కేరళలో యూడిఎఫ్ పునరాగమనం కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కూటమి గణనీయ విజయాన్ని సాధించింది 140 స్థానాల అసెంబ్లీలో యూడిఎఫ్ స్పష్టమైన ఆధిక్యం సాధించగా ఎల్డిఎఫ్ గణనీయంగా వెనుకబడింది. పుదుచ్చేరిలో ఎన్డీఏ విజయ పరంపర. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి మరోసారి విజయాన్ని నమోదు చేసింది. ఎన్ రంగస్వామి నేతృత్వంలో ఏఐఎన్ఆర్సీ పార్టీ కీలక విజయాన్ని సాధించింది. 30 స్థానాల అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. రంగస్వామి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ ఫలితాలు జాతీయ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఐటీ రంగానికి ఊతం. భారత్ ఐటీ రంగానికి అంతర్జాతీయ కంపెనీల నుంచి కొత్త పెట్టుబడులు వస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, పూణే నగరాల్లో ఏఐ మరియు టెక్నాలజీ రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. విదేశాల్లో ఉన్న భారతీయ నిపుణులు కూడా భారత స్టార్టప్లతో కలిసి పనిచేస్తున్నారు. అంతర్జాతీయ వార్తలు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై చర్చ. అమెరికా మరియు యూరోప్ దేశాల్లో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం అనగా ఇన్ఫ్లేషన్ ప్రధాన ఆర్థిక చర్చగా మారాయి. ప్రపంచ మార్కెట్లు జాగ్రత్తగా కొనసాగుతున్నాయి. ఇంధన ధరలు మార్పులు ఆసియా దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగింపు. గత కొన్ని రోజులుగా అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హోమస్ ప్రాంతంలో ఇరు దేశాల సైనిక చర్చలు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా నౌకాదళ నౌకలపై ఇరాన్ డ్రోన్లు క్షిపణులతో దాడి ప్రయత్నాలు జరిగినట్లు అమెరికా పేర్కొంది. దీనికి ప్రతిగా అమెరికా సెల్ఫ్ డిఫెన్స్ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. క్రీడా వార్తలు. క్రికెట్. ఐపీఎల్ పోటీల ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్ అవకాశాల కోసం జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శన చేస్తున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మన ప్రత్యేక కార్యక్రమానికి లక్ష్మీ గారు పునఃస్వాగతం.
1: ముందుగా ఒకటి ఏంటంటే, ఎలక్షన్ రిజల్ట్స్, వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ రిజల్ట్స్. బెంగాల్లో బీజేపీ ఘనంగా గెలవటం, అస్సాంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నార్త్ ఈస్ట్లో స్టెబిలిటీకి ఇది వెరీ ఇంపార్టెంట్. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ దిశ భారత్ మాతకి దిశ మారుతుందని అని నా ఫీలింగు. రావాలి, ఎందుకంటే అది చాలా ప్రాబ్లమ్స్ నా ఏరియాలో.
2: ఇది మా ఉద్దేశం అండి, తెలుగువాణి ఉద్దేశం కాదు, ఇది మా పర్సనల్
1: అభిప్రాయం. భారతదేశం
2: అది అక్కడ సీరియస్గా ఉంటే ఇక్కడేమో తమిళనాడులోనేమో విజయ్దేమో వచ్చి వెళ్ళి ఇదో పెద్ద కామెడీ సినిమా అవుతుంది.
1: కామెడీ సినిమా ఇప్పుడే చూసిన వార్త ఏంటంటే, వాళ్ళు ఒక లెటర్ ఆఫ్ సపోర్టు తమిళనాడు గవర్నమెంట్ టీవీకే పార్టీ ఇచ్చింది మాకు సపోర్ట్, లెటర్ ఆఫ్ సపోర్ట్ తమిళనాడు గవర్నమెంట్ గవర్నర్కి ఇస్తే వాళ్ళు అర్ధరాత్రి ఇప్పుడే వచ్చింది వార్త, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేట, అది మాది కాదు, నా సిగ్నేచర్ ఫోర్జరీ చేశారు. ఇది తమిళ సినిమాలో చూసారా, అన్ని సినిమా కష్టాలతో తీసే సినిమాలాగా ఆ విజయ్ రిలీజ్ అవ్వ సినిమా కన్నా
0: చాలా
2: కష్టాలు,
1: అన్ని కష్టాలు వస్తున్నాయి, చాలా బాగుంది. ఎనివే, రావు మన రావు గారు, రాభద్ర గారు చాలా చక్కని మెసేజ్ పంపించారు. లక్ష్మి గారు, రవి గారు, నీరజ గారు, కార్యక్రమం అమ్మ చేతి కమ్మని చిక్కని కాఫీలాగా రిఫ్రెషింగ్గా ఉంది. మనకి ప్రతిరోజు మదర్స్ డే, ఫాదర్స్ డే మూడు ఉన్నప్పుడు వెలన్స్డేగా ఉండాలని. అయ్యా, మూడు వెలన్స్డే చేసుకోవడానికి మూడు అక్కలేదు సార్ రావు గారు, ఎప్పుడైనా చేసుకోవచ్చు.
2: ధన్యవాదాలు రావు గారు మీ మెసేజ్కి. ఇప్పుడు మన కార్యక్రమంలోకి మళ్ళా వెళ్దాం. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే, అమ్మని ఎంత పొగిడినా తక్కువే. త్యాగము ప్రేమ కలిస్తే అందులో నుంచి అమ్మే పుట్టుకొస్తుంది. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు, అమ్మ ఉన్న చోట ఆనందం పురివిపి ఆడుతుంది. అమ్మ యొక్క ప్రేమ నిస్వార్థమైంది, షరతులు లేనిది, అపారమైంది. ఆమె తన సంతానం కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది, తన సుఖాన్ని వదులుకుంటుంది. ఎల్లప్పుడూ తన పిల్లల ఆనందాన్ని కోరుకుంటుంది తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు ఆనంద పరవశరాలు అవుతుంది వారి ఆనందంలో తన ఆనందాన్ని మర్చిపోతుంది అమ్మ కుటుంబం యొక్క ఆధార స్తంభం సమాజం యొక్క పునాది అమ్మ లేని జీవితం ఊహించడం కూడా అసాధ్యం అమృతం దొరికితే పంచుకుని తాగేసేవాళ్ళు దేవతలు కానీ అది బిడ్డలకు పంచి ఇచ్చేవాళ్ళు అమ్మా నాన్నలు అని ప్రముఖ రచయిత అమీర్ ఖుస్రో అనేవారు బెర్నార్డ్ షా అనుకుంటా ఒకసారి అన్నారు ప్రపంచంలో సుఖంగా ఉన్న రోజులు ఏవైనా ఉన్నాయి అంటే అవి అమ్మ కడుపులో ఉన్న రోజులు మాత్రమే అని మరొక పెద్ద ఆయన అమ్మ రుణం ఈ జన్మకి తీరేదా అమ్మకు అమ్మాయి జన్మించాలంతే అని అన్నారు అమ్మ గురించి ఎవరి భావకత వారిదే భావాలు వేరైనా ఆర్ద్రత మాత్రం ఖచ్చితంగా ఒకటే నేను నువ్వు మనం ఇలా ప్రతి జీవికి మొట్టమొదటి కేర్ ఆఫ్ అడ్రస్ అమ్మే అలాంటి అమ్మ గురించి ఇంకెవరైనా ఏమని చెప్పగలరు చెప్పండి ఆనందం ఆదరణ ఆత్మీయత ఆప్యాయత అన్నీ కలబెలగేసుకుని ఉన్న ఒకే వ్యక్తి అమ్మ ఈ అమ్మ గురించి ఏం చెప్తాము మనకి బూచాడేస్తాడని భయపెట్టేది అమ్మే కథ చెప్పి నిద్రపుచ్చేది అమ్మే కట్టు కథలన్నీ విని నమ్మేది అమ్మే మనకి నలతగా ఉన్నప్పుడు కంటనీరు పెట్టేది అమ్మే పట్టుదలతో పనిచేస్తే వెన్ను తట్టేది అమ్మే ఇలా ఎన్ని చేసినా ఏమీ ఆశించనిది మన పెన్నిది అమ్మేగా అందుకే అమ్మ గుర్తు వచ్చే వేళ మనసు అమృతాన్ని వలికే క్షీర సముద్రం అయిపోతుంది అమ్మ పొత్తిళ్ల వెచ్చదనం గోరుముద్దల అమృతత్వం వెన్నెల లాంటి చల్లని స్పర్శ ఆత్మీయత కురిపించే చల్లని లాలిపాటలు చివరి వరకు ఉండే చిక్కటి చక్కటి జ్ఞాపకాలు ఒక మంచి గజల్లోని కొన్ని వాక్యాలు ఏడుస్తుంటే అమ్మ పెట్టిన తాయిలం ఆ భాగ్యం నాకిచ్చే అమ్మ గుండెలో దూరి ఆదమరిచి నిద్రోయే ఆ సుఖం నాకిచ్చే అమ్మ లాలనకు ముందు బ్రహ్మ వేదాలు కూడా బంధు అందుకే ముక్తికేలనే మలసా బాల్యం కోసం తపస్సు చెయ్యి ఎంత బాగుంది కదండి ఈ మధ్య నేను చదివానండి కల్పనా రెంటాలా గారు రాసిన ఒక కవిత నన్ను చాలా బాగా కదిపింది ఆలోచింపచేసింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను దాని పేరు అమ్మతో మాట్లాడని మాటలు ఎవరైనా ఎప్పుడైనా అమ్మతో మాట్లాడారా దివారాత్రుల నడుమ మూడో కన్నులా నిరంతరం మెలకువతో జీవించే అమ్మతో ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారా అమ్మా నువ్వంటే నాకిష్టమని చెప్పేలోగా నేనంటే ఎంత ప్రాణమో ఆమె తన ప్రేమ చూపించేది అంతే నేను ఇంకా మాట్లాడనే లేదు నీకేమైనా సహాయం చేయాలా అని అడిగేలోగా నా పనులన్నీ తనే చేసి పెట్టేది అంతే నేను ఇంకా మాట్లాడనే లేదు మొదటిసారి నేను ఇల్లొదిలి వెళ్లేటప్పుడు ఆమె కన్నీళ్ల నదిలో వాళ్ల అమ్మ రూపం కనిపించింది నాకు ఆ పిచ్చి తల్లి వాళ్ళ అమ్మ కోసం ఎంత కాలంగా బెంగపెట్టుకుందో అంతే నేనింక మాట్లాడనే లేదు మనం రాయని ఉత్తరాల కోసం మనం మాట్లాడని మాటల కోసం మనం చెయ్యని సహాయాల కోసం మనం పొందటమే తప్ప తిరిగివ్వని ప్రేమల కోసం మన కవితల్లో వస్తువులై కవిత శీర్షికలై మాతృదినోత్సవాలకు గ్రీటింగ్ కార్డులై అమ్మలు అలా ఎదురు చూస్తూనే ఉన్నారు నాకు ఇప్పటికీ అర్థం కాదు మనకు అమ్మ అపురూపమా అమ్మకు మనం అపురూపమా ఎంత బాగుందో కదండి నిజంగా మనసును కదిలించే కవిత ఇది ఇప్పుడు జయా సీతమ్మరాజు గారు కూడా మనకి కార్యక్రమానికి మెసేజ్ పెట్టారండి లక్ష్మీ రవి మాటలతో చేతలతో వెలకట్టలేని అంశం మీ కార్యక్రమంలో చేస్తున్నారు అమ్మ గురించి చెప్పడానికి అంతులేదు అమ్మ ప్రేమ సేవ బంధం తరగని నిధి ఎంత చెప్పినా తక్కువే మేము ఆస్ట్రేలియా 35 సంవత్సరాల క్రితం మైగ్రేట్ అయిన 10 నెలలకే అమ్మా నాన్నలను ఆస్ట్రేలియాకు మైగ్రేట్ చేయించే భాగ్యం నాకు దక్కింది వారిద్దరూ నా స్నేహితులందరికీ సుపరిచితులే 2025లో అమ్మ స్వర్గస్థురాలయ్యారు మా అమ్మగారు మంచి వయలినిస్ట్ గాయని ఆవిడ పాటలు రికార్డులు దాచుకొని అందులో కొన్ని పాటలు పాడుకుంటూ అమ్మ గుర్తులు భద్రంగా దాచుకున్నాను మన సోదరీమణులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు జయ గారు చాలా బాగుందండి మీ మెసేజ్ మీకు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు
1: అలాగే వెబ్సైట్లో సతీష్ దన్నల్ల గారు మెసేజ్ రాశారు అమ్మ ప్రేమ వెలకట్టలేనిది ధన్యవాదాలు సతీష్ గారు మరి అమ్మలా ఆవలా గారు రాశారు అమ్మ అనేది ప్రేమ త్యాగం ధైర్యం మమత అంకితం ఓర్పు ఆదరణల సమ్మేళనం అమ్మ అనే పదానికి అర్థం తెలుసుకోవడానికి ఆమె అనుభూతిని అర్థం చేసుకోవడానికి ఒక జన్మ సరిపోదు అమ్మ అంటే ఒక జీవితం అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు చాలా చక్కగా రాశారు ధన్యవాదాలు అమ్మల గారు
2: ఇవాళ కార్యక్రమంలో
1: ఇప్పుడు ఒక 2 ప్రకటనలు ఉన్నాయి
3: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 0409079558 పై సంప్రదించగలరు. యువర్ స్పాన్సర్షిప్ టు తెలుగువాణి ఈజ్ ట్యాక్స్ డిడక్టబుల్.
4: ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 0466916844. నెంబర్ మరి ఒకసారి 0466916844. పండుగ రోజులు మరియు శని, ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని, ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. SVT Helensburg is a proud sponsor of Teluguvani on Radio 2000 98.5 FM.
2: తెలుగువాణి కార్యక్రమాలకు పునః స్వాగతం అండి. ఈ వారం ఆర్థిక ప్రోత్సాహం అందించిన సుశీల గారికి మరొక్కసారి ధన్యవాదాలు. మీ అమ్మగారు ఆత్మకు శాంతి కలగాలని, మీ అందరికీ ఆవిడ అనుభూతులు అవన్నీ మీతో చిరకాలం ఉండి మీకు ఆనందాన్ని కలిగించాలని మేము మనసారా కోరుకుంటున్నామండి. ఈరోజు మాకు కాల్ చేసి, మాకు మెసేజ్లు పెట్టి, మాకు ప్రోత్సాహం అందించిన అందరికీ ధన్యవాదాలు అండి. పేరు పేరున రాబోతున్న రేపు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మలకి అమ్మ ప్రేమ అన్న, అమ్మకి నాన్నకి మన జీవితంలో ఎవరు అమ్మ ప్రేమ అందించినా వాళ్ళందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అందరం అమ్మని తలుచుకుందాం ప్రతి నిమిషం ప్రతి క్షణం. యుగాలు మారిన అండ్ ఈ వారం మా గిరిధర్ గారికి సెలెక్ట్ చేశామండి. ఆయనకి స్వాగత వారి $25 గిఫ్ట్ వోచర్ అందిస్తున్నాం. గిరిధర్ గారు మరొకసారి మీ కాల్కి ధన్యవాదాలు అండి.
1: గిరిధర్ గారు చాలా మంచి ఐడియా ఇచ్చారు. ఈసారి ఏదైనా ఒక చెప్పాలంటే గిన్నెలో తప్పడాలో ఏదో మ్యూజిక్ వాయించేసి దాని ద్వారా చెప్తే మెసేజ్ అంతేమో ట్రై చేస్తాను నేను.
2: ఎవరికి? గిరిధర్ గారిక?
1: నీకు?
2: నాకా?
5: యాక్చువల్గా ఇంకొకటి
2: చెప్పినా, మీ అమ్మగారికి ఇచ్చుకోండి వదిలిపోతుంది.
5: కాదు, ఒకటి చెప్పిన వెరీ గుడ్ థింగ్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని ఆయన ఎంత చక్కగా పాజిటివ్ ఎనర్జీగా ఎంత చక్కగా మలుపుకున్నారు. అది ఇట్స్ చెప్పడానికి చాలా గ్రేట్గా ఉంది. అండ్ గురువుగారు, మీ మీ ఆలోచన క్రియేటివిటీకి జోహార్లు. అండ్ ఆల్సో ఆ చిలిపితనం గురించి షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
2: యా, ఇప్పుడు కంక్లూషన్కి వద్దాం మన కార్యక్రమానికి. యుగాలు మారిన తల్లి మమకారం మారలేదు, కానీ తల్లి గర్భంలో పుట్టిన ఎందరు ఆ అమ్మను గుర్తుపెట్టుకుంటున్నారు. రెక్కలు వచ్చి ఎగిరిపోయే పక్షులుగా, ధనం మూలం ఇదన్ జగత్గా మారిన ఎందరికి అమ్మ రుణం తీర్చాలన్న తలంపు ఉంటుంది. అమ్మ ఏదీ కోరదు. ప్రేమ చూపించినా చూపించకపోయినా, చీదరించుకున్నా నడిరోడ్డును వదిలివేసినా తన బిడ్డ సుఖంగా ఉండాలని ముక్కోటి దేవతలను కోరుతుంది. తన బిడ్డ ఎంత ఎత్తుకెదిగినా లోలోన మురిసిపోతూ మెచ్చుకోదు అమ్మ దిష్టి తగులుతుందని. అమ్మ తిట్టినా కసిరినా అవి బిడ్డకు దీవెనలే, అదే శ్రీరామ రక్ష. తల్లిని ప్రేమించేవారికి వందనాలు, తల్లిని ప్రేమించిన వారికి వందనాలు. ఎందుకంటే అలాంటి బిడ్డలను చూసినా అమ్మ కోపం రాదు కాబట్టి. తల్లిని ప్రతిరోజు ప్రతి క్షణం ప్రేమించండి, గౌరవించండి, పూజించండి. తల్లే సర్వం, తల్లే దైవం, మాతృదేవోభవ.

0: వచ్చేవారం ఇదే తరంగాలపై చంద్రశేఖర్ రాఘవరాజ్ గారు రాజేష్ సయ్యపరెడ్డి గారు మీకు ప్రోగ్రామ్ సమర్పిస్తారండి ప్రస్తుతానికి వివరం లేదు వాళ్ళ దాని గురించి కానీ ఇంకొక అద్భుతమైన కార్యక్రమంతో మరొకసారి కలుద్దాం మీ అందరినీ కూడాను అంతవరకు
1: అప్పటి వరకు కదిలే దేవత అమ్మని తలుచుకుంటూ ఉండండి.

0: ఈ రోజు కార్యక్రమం జరిపి మీ నుంచి సెలవు తీసుకుంటుంది లక్ష్మీ దంతుర్తి
1: రవి కుమార్ దంతుర్తి
2: నీరజ నంబూరి
0: మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాము అమ్మగారు ఒక్కసారి అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు
1: ఈరోజు స్టూడియోకి కాల్ చేసి పార్టిసిపేట్ చేసిన ప్రతి కాలర్కి పేరున ధన్యవాదాలు అలాగే వెబ్సైట్లో సమాధానం మనకి వాళ్ళ సమాధానం అనకూడదు మాతృ దినోత్సవానికి సమాధానాలు ఉండవు వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకున్న అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు
0: మా మాటలతో మా ప్రోగ్రాంతో మీ అమ్మల్ని ఒకసారి గుర్తు చేసి ఉంటాం అనుకుంటున్నాం అందరూ ఆ ఆనందంలో ఆ ఆప్యాయతలను గుర్తు చేసుకుంటూ రోజంతా హ్యాపీగా గడపండి రోజంతా ఏంటి ప్రతిరోజు ప్రతి నిమిషం ఆనందంగా గడపండి
2: లాస్ట్ వీక్ పుణ్యగారు అన్నట్టు ఎవ్రీ డే ఇస్ ఎ సెలబ్రేషన్
1: అంతే 365 డేస్ సెలబ్రేషన్ మనం భారతదేశం నుంచి వచ్చాం భారత్ మాత ముద్దు బిడ్డలో సెలబ్రేషన్స్ మన రక్తంలోనే ఉంది సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి